ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 31వ రోజు జూన్ 21వ తేదీ 2026 ఆదివారం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6 గంటలు హిందీలో వార్తలు వింటారు.
1: ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అర్చన. ఈనాటి అర్చనలో మనం ఒక అద్భుత కట్టడం గురించి మాట్లాడుకుందాం. అపారమైన దైవ ప్రేమకు పునాదిగా నిలిచిన ఒక ఆధ్యాత్మిక అద్భుతం ఆ కట్టడం. ఆకాశాన్ని తాకేలా వెలిసిన ఒక మహాగోపురం, తరతరాల ప్రార్థనలను తనలో నిక్షిప్తం చేసుకున్న ఒక పవిత్ర మందిరం. అదే మన మెదక్ కేథడ్రల్, మెదక్ చర్చ్. ఈ పవిత్ర ప్రాంగణపు అంతరంగాల్లోకి, దైవకృప నిండిన దాని చరిత్రలోకి ఆత్మీయ ప్రయాణం చేద్దాం. పవిత్ర మనసుతో మాట్లాడుకుందాం, ఆత్మను పరిశుద్ధం చేసుకుందాం.

మెదక్ చర్చ్ దైవ సన్నిధిలో అడుగుపెట్టగానే మనసులో చెప్పలేనంత ప్రశాంతత కలుగుతుంది. మనుషుల అహంకారం కరిగిపోయి ఆత్మ పరమాత్మతో అనుసంధానమవుతుంది. ఆసియాఖండంలోనే అత్యంత విశాలమైన

ప్రతిష్టాత్మకమైన మెదక్ చర్చ్ ప్రాంగణంలో ఎవరు వచ్చినా వారికి దివ్యానుభూతే కలుగుతుంది. చుట్టూతా పచ్చని ప్రకృతి, మధ్యలో శ్వేతవర్ణంలో దేదీప్యమానంగా వెలుగుతున్న ఈ కట్టడం ఒక ఆశా కిరణంలాగా కనిపిస్తుంది. ఇది కేవలం క్రైస్తవుల ప్రార్థనా మందిరం మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నవారికి దేవుడు చూపించిన కరుణకు, మనిషిలోని నిస్వార్థ సేవకు సజీవ సాక్ష్యం. ఈ పవిత్ర మందిరంలోకి అడుగు పెడితే ప్రతి రాయి ఒక ప్రార్థనను వినిపిస్తుంది.

అర్చనలో మెదక్ కేథడ్రల్ గురించి మాట్లాడుకుంటున్నాము. చరిత్ర పుటలను ఒకసారి వెనక్కి తిప్పి చూస్తే 1914వ సంవత్సరం, అంటే మొదటి ప్రపంచ యుద్ధం ఒక పక్క, మెదక్ ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు మరోపక్క. వర్షాలు లేవు, పంటలు ఎండిపోయాయి, పసిపిల్లలు ఆకలి కేకలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ దయనీయ స్థితిని చూసి బ్రిటిష్ మిషనరీ రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ గారి గుండె తరుక్కుపోయింది. ప్రభువా, ఈ పేద ప్రజల ఆకలి ఎలా తీర్చాలి అని కన్నీటితో ప్రార్థించారు. ఉచితంగా భోజనం పెడితే వారి ఆత్మగౌరవం దెబ్బతింటుందని భావించి పనికి ఆహారమనే గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టారు. అలా ఆ ఆకలి బాధితుల చేతులతోనే వారి కన్నీటి ప్రార్థనల మధ్య ఈ చర్చ్ నిర్మాణానికి పునాది రాయపడింది. 10 ఏళ్లపాటు సాగిన ఈ నిర్మాణంలో ప్రతి ఇటుక ఒక ఆకలి కేకను శాంతింపజేసింది. 1924 డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ఈ చర్చ్ మన లోకానికి అంకితమయ్యింది. ఈ కట్టడం దేవుని ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది.

భక్తికి రూపముంటే ఎలా ఉంటుందో ఈ మెదక్ చర్చ్ నిర్మాణ శైలిని చూస్తే అర్థమవుతుంది. థామస్ ఎడ్వర్డ్ హార్డింగ్ అనే అద్భుతమైనటువంటి ఆర్కిటెక్ట్ దీనికి రూపకల్పన చేశారు. ప్యూర్ గోథిక్ శైలిలో కట్టిన ఈ చర్చ్ గోపురం చూస్తే దేవుని పాదాల చింతకు మనిషి చేస్తున్న ప్రయాణంలా కనిపిస్తుంది. 175 అడుగుల ఎత్తైన ఈ బెల్ టవర్ ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుగానే ఉంటుంది. చర్చ్ లోపల 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో ఎక్కడా మధ్యలో ఒక పిల్లర్ కూడా అడ్డు రాకుండా 5,000 మంది ఏకకాలంలో దేవుడిని స్తుతించేలా దీనిని నిర్మించారు. ఈ భారీ రాతి కట్టడాన్ని నిలబెట్టడానికి ఏ యంత్రాలు వాడలేదు. కేవలం మనుషుల చేతులు, వారి పెదవులపై ఉన్న దైవ ప్రార్థనలు మాత్రమే ఈ మహా అద్భుతాన్ని సాకారం చేశాయి.

మెదక్ చర్చిలోకి ఉదయం పూట అడుగుపెట్టండి. సూర్యకిరణాలు ఆ రంగురంగుల అద్దాల కిటికీల గుండా లోపలికి వస్తుంటే దేవుడే స్వయంగా కాంతి రూపంలో దిగివస్తున్నాడా అన్నట్లు అనిపిస్తుంది. లండన్కు చెందిన ప్రఖ్యాత కళాకారుడు సర్ ఫ్రాంక్ ఓ సలిస్బర్బీ ఈ అద్దాలకు ప్రాణం పోశారు. ముందుగా మనకు కనిపించేది కుడివైపున ఉండే నేటివిటీ విండో. ఇది క్రీస్తు జననాన్ని వివరిస్తుంది. చీకటిలో ఉన్న లోకానికి వెలుగును పంపించటానికి పశువుల పాకలో జన్మించిన ఆ రక్షకుడి జనన దృశ్యం అందులో సజీవంగా కనిపిస్తుంది. ఆ వెలుగు మన మీద పడినప్పుడు మనసులోని అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి. హృదయంలో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. బలిపీఠం వెనుక వైపు నేరుగా మనకు కనిపించేది క్రూసిఫిక్షన్ విండో. మానవాళి పాపాలను తన భుజంపై వేసుకుని సిలువపై రక్తాన్ని చిందిస్తున్న యేసుక్రీస్తు ఆకారంలో మనల్ని కంట తడిపెట్టిస్తుంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అన్న క్రీస్తు కరుణ ఆ చిత్రంలో ఉట్టిపడుతుంది. అద్భుతం ఏమిటంటే, మీరు చర్చిలో ఏ మూల నిలబడినా ఆ సిలువలోని క్రీస్తు కళ్ళు మీవైపు చూస్తున్నట్లుగా, మీ బాధను ఆయన అర్థం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఎడమవైపు ఉండేది అసెన్షన్ విండో. మరణాన్ని జయించి పునరుత్థానుడైన ఆరోహణమవుతున్న క్రీస్తు విజయాన్ని ఇది సూచిస్తుంది. మరణం ముగింపు కాదు, అది అనంత జీవనానికి ఆరంభమని ఈ కాంతి మనకు బోధిస్తుంది.

ఈ ప్రార్థనా మందిరం లోపలికి రాగానే ఒక పవిత్రమైన నిశ్శబ్దం మనల్ని ఆవహిస్తుంది. ఇక్కడ నేలపైన పరిచిన 6 రంగుల ఇటాలియన్ మొజాయిక్ టైల్స్ ఎన్నో వేల మంది భక్తుల కన్నీళ్లను ప్రార్థనలను తమలో దాచుకున్నాయి. దేవునికి సమర్పణలు చేసే బలిపీఠం స్వచ్ఛమైన ఇటాలియన్ మార్బుల్తో చేయబడింది. ఆ బలిపీఠం ముందు మోకరిల్లితే మన కష్టాలన్నీ ఆ కరుణామయుడి పాదాల చెంత వదిలేసినంత ప్రశాంతత కలుగుతుంది. ఇక పైకప్పు విషయానికొస్తే, ఇంగ్లాండు నుండి తెప్పించిన ప్రత్యేకమైన ధ్వనిగ్రాహక సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్ని వాడారు. అందుకే పాస్టర్ గారు గొంతు పెంచి మాట్లాడకపోయినా ఆయన చెప్పే దేవుని వాక్యం, చేసే ప్రార్థన చర్చిలో చివరి వరుసలో ఉన్న వ్యక్తి హృదయాన్ని కూడా నేరుగా తాకుతుంది.

దేవుని ప్రేమ కేవలం చర్చ్ నాలుగు గోడలకి మాత్రమే పరిమితం కాలేదు. అది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ మెదక్ డయోసిస్ రూపంలో విశాలంగా విస్తరించింది. వాటికన్ సిటీ తర్వాత ఆసియాఖండంలోనే అతిపెద్ద డయోసిస్ ఇది. తెలంగాణలోని అనేక జిల్లాల మీదుగా విస్తరించి ఉన్న ఈ డయోసిస్ లక్షలాది మందికి ఆధ్యాత్మిక గొడుగులా నిలుస్తోంది. ఎన్నో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, అనాథ శరణాలయాల ద్వారా మానవ సేవే మాధవ సేవ అన్న క్రీస్తు మార్గాన్ని వీరు అనుసరిస్తున్నారు. ఒకప్పుడు కరువు నుండి పుట్టిన ఈ పవిత్ర ప్రాంగణం నేడు లక్షలాది మందికి విద్యను, వైద్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతున్న కల్పవృక్షంగా మారింది.

వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న మెదక్ చర్చి కాలం రెక్కల మీద ఎగసి పడుతున్న ఒక జీవనది. ప్రతి డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ సమయంలో ఈ కేథడ్రల్ని చూస్తే భూమి మీదకి స్వర్గం దిగివచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది. లక్షలాది దీపాల వెలుగుల్లో ఈ గోపురం చీకటిని తరిమికొట్టే జ్యోతిలా వెలుగుతుంది. ఇక్కడికి వచ్చేవారిలో కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, శాంతిని వెతుక్కుంటూ వచ్చే అన్ని మతాల వారు ఉంటారు. సమయం దొరికితే మీ జీవితంలో ఒకసారైన ఈ పవిత్రమైన మెదక్ కేథడ్రల్ని దర్శించండి. అక్కడ అద్దాల గుండా వచ్చే ఆ దైవిక కాంతిని అనుభూతి చెందండి. మీ బాధలన్నీ మర్చిపోయి అదృశ్యమైన ఆ దైవశక్తి చేతుల్లో సేదదీరుతారు. మీ ఆత్మకు అంతులేని శాంతి దొరుకుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీ హృదయాలను తాకిందని నమ్ముతూ దేవుని శాంతి మీ అందరికీ తోడై ఉండునుగాక. అర్చన వింటున్నారు మీ ఆర్జే ప్రసాద్తో.

మెదక్ చర్చ్ గురించి చేసినటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం మీ హృదయాలని తాకిందని నమ్ముతూ దేవుని శాంతి మీ అందరికీ తోడై ఉండునుగాక. సెలవు అర్చన విన్నారు.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల

0: వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నువ్వేమిచ్చావో నీకైనా అని తెలిసిన ఊపిరి చిత్రం కోసం విజయప్రకాష్ పాడారు. ఇది కరెక్ట్గా నాన్న అన్న పదానికి కూడా వర్తిస్తుంది. ఇవాళ ఫాదర్స్ డే, సో మాట్లాడుకుందాం తర్వాత. హ్యాపీ ఫాదర్స్ డే శ్రోతలందరికీ.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శ్రోతలకు గమనిక, 7:05 ప్రసారం కావాల్సినటువంటి తెలుగులో వార్తలు ఈరోజు 10:10 ప్రసారమవుతాయి. మార్పును గమనించగలరు.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఆరోగ్య జీవనం శీర్షికన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆధునిక జీవన శైలిలో ఎదుర్కొంటున్న సమస్యలకు యోగా ద్వారా పరిష్కార మార్గాలు అంశం గురించి యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

ఆరోగ్య జీవనం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. యోగా గురించి మనకు ఉన్న అనుమానాలు, అపోహలు నివృత్తి చేయడానికి మన స్టూడియోస్

0: యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. గౌతమ్ గారు నమస్కారం.
1: నమస్తే అండి.
0: సాధారణంగా యోగా వైపు ఒక వ్యక్తి చూశాడు అంటే ఏదో ఒక సమస్య ఉంటేనే యోగా వైపు చూస్తాం, అంటే ఆ సమస్యని తగ్గించుకోవడానికో లేదా యాజ్ ఎ ట్రీట్మెంట్. మీ దగ్గరికి యోగా నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళల్లో ఎక్కువ శాతం సమస్యలతో వస్తారా, లేదు నేను హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఫిట్గా ఉండాలి బోత్ ఫిజికలీ అండ్ మెంటల్లీ, అలా ఎక్కువ మంది వస్తారా?
1: ఒకప్పుడు 30% ఏదో హెల్త్ ఇష్యూస్తోనే వచ్చేవారు, మిగతా వారంతా ఫిట్నెస్ ఫ్రీక్సే. అంటే హెల్దీగా ఉండడం ప్రివెన్షన్ లాగా యోగా మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం యువత వచ్చిన వాళ్ళు హెల్త్ ఇష్యూస్తోనే వస్తున్నారు. హెల్త్ ఇష్యూస్ అంటే మనం చాలా పెద్ద పెద్ద సమస్యలే అని కాదు, ఆ పెద్ద పెద్ద సమస్యలు రావడానికి ప్రారంభమయ్యే చాలా సమస్యలు కూడా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు.
0: ఆధునిక జీవన శైలి, ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ స్క్రీన్స్, కూర్చొని పనిచేయడం, ఇలాంటివన్నీ లైఫ్ స్టైల్లో మనకు వచ్చేసాయి. ఈ జీవన శైలిలో ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
1: ఒకప్పుడు అంటువ్యాధులతో ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వచ్చేవి, కానీ ఇప్పుడు అన్నీ కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్సే వస్తున్నాయి. అకార్డింగ్ టు సైన్స్ మనకు వచ్చే ప్రతి ఇష్యూ సైకోసోమాటిక్ ప్రాబ్లం అంటారు, అంటే మనస్సు యొక్క పనితీరు వల్ల ప్రభావితం చెంది వచ్చే రోగాలే 99%. ఇంకా 1% అంటే డిజాస్టర్స్ వల్ల, లేదంటే హెరిడిటీ వల్ల, యాక్సిడెంట్స్ వల్ల అలా వచ్చేవి. ప్రస్తుత సమాజం ఫేస్ చేస్తున్న మొట్టమొదటి ఇష్యూ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. దీని ద్వారా మనకు నెక్ ఇష్యూ, బ్యాక్ ఇష్యూ, హెడ్ ఏక్స్, ఊబకాయం రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, కఫ్ టు క్యాన్సర్, ఆల్ ఏ రోగాలన్నా తీసుకోండి దానికి ప్రధాన కారణం స్ట్రెస్సే మానసికంగానే. సో అకార్డింగ్ టు WHO తీసుకుందాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, సోషల్లీ, ఇంటలెక్చువల్లీ, దెన్ స్పిరిచువల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ కన్సిడర్ యాజ్ ఎ హెల్దీ పర్సన్. యోగాలో మనకు ఒక కొటేషన్ ఉంటుంది, యోగ కర్మసు కౌశలం అని ఉంటుంది. అంటే భగవద్గీతలో చెప్పబడింది, మనం చేసే ప్రతి పనుల్ని కూడా ఒక స్కిల్ఫుల్గా, ఆర్గనైజ్డ్గా, అద్భుతంగా మనం చేయగలగడానికి ఉపయోగపడేదే మన మానసిక ప్రశాంతత. అది యోగా వల్ల వస్తుంది. ఎప్పుడైతే యోగా అనేది మన జీవితంలోకి ప్రవేశిస్తుందో ఆందోళనలు, ఒత్తిడి తగ్గి మనం చేయాల్సిన పనిని అద్భుతంగా ప్రజెంట్ మూమెంట్లో ఉండి పర్ఫెక్ట్గా చేయడం వల్ల మనస్సు ప్రభావం దాని మీద పడదు, ఓన్లీ స్కిల్ రిజల్టే వస్తుంది. కాబట్టి మనం చాలా హెల్దీగా ఉంటాం, యోగా అంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట.
0: అంటే యోగా ద్వారా వీ కెన్ మేనేజ్ స్ట్రెస్.
1: స్ట్రెస్ అనేది ఆలోచనల యొక్క సమూహమే కదా, అయితే అయిపోయిన విషయం గురించి ఆలోచించడం, లేదంటే రాబోయే విషయం గురించి ఆలోచించడం. అసలు యోగం అంటే ఏంటంటే పాస్ట్ ఫ్యూచర్ కాకుండా ప్రజెంట్ మూమెంట్ లో ఉండేది. సో ప్రజెంట్ మూమెంట్ కి అసలు ఆలోచన లేదు. సో యోగా ఎంటర్ అయినప్పుడు డిప్రెషన్ గానీ, యాంగ్జైటీ తాలూకా ఎలాంటి డస్ట్ మన మీద పడట్లేదు. కాబట్టి ఇన్ ద మూమెంట్, ఆ 1 మినిట్లు మీరు యోగా చేసినా, 1 అవర్ చేసినా, లేకపోతే జీవితాంతం ప్రజెంట్ మూమెంట్ లో ఉన్నా, ఉన్నంతసేపు స్ట్రెస్ మనకు అంటుకోదు.
0: అయితే ఈ మొబైల్, ల్యాప్టాప్స్ అనివార్యం అయిపోయింది, దాని వల్ల వచ్చే మెడ నొప్పులు యోగా ద్వారా ఎలా నివారించవచ్చు?
1: డెఫినెట్లీ యోగా కెన్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. నా అనుభవంలో భాగంగా నేను దాదాపు ఒక 35 నుంచి 40 కార్పొరేట్ కంపెనీలో, చాలా పెద్ద పెద్దవి వర్క్ చేశాం కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఫీడ్బ్యాక్స్ బట్టి నేను ఇది మాట్లాడుతున్నాను. జస్ట్ యోగా చేసిన 2 to 3 weeks లోనే వాళ్ళకు దాదాపు ఈ స్ట్రెస్ అండ్ డిజిటల్ ఎంగేజింగ్, మన ట్యాబ్ కావచ్చు, మొబైల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వల్ల అవసరం ఉన్న డిజిటల్ ఎంగేజ్మెంట్ ద్వారా వాళ్ళకు ఇమీడియట్ గా వచ్చేది ఏంటంటే ఐసైట్, కళ్ళ నొప్పులు, తర్వాత సర్వెటికల్ స్పాండిలైటిస్, తర్వాత బ్యాక్ పెయిన్ ఇష్యూ, షుగర్ వస్తుంది, ఊబకాయం వస్తుంది, ప్లస్ నిద్రలేమి, ఇన్సోమియా అనేది చాలా పెద్ద ప్రాబ్లం, ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ యుగంలో. సో ఎప్పుడైతే వాళ్ళు కొన్ని రకాల ప్రాక్టీసెస్, తాడాసనం కావచ్చు, భుజంగాసనం కావచ్చు, కొన్ని రకాల సూర్య నమస్కారాలు కావచ్చు, లేకపోతే కొన్ని అవసరం ఉన్న వక్రాసనం, బేసిక్ ట్విస్ట్లు కావచ్చు, ఇవి శరీరాన్ని ముందు రోగం లేకుండా అందులో ఉన్న నొప్పి సంబంధించిన విషయాలను క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్రీతింగ్, ప్రాణాయామ రిలేటెడ్ ప్రాక్టీస్లు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ మానసిక స్థితిని బ్యాలెన్స్ చేస్తుంది, ఎందుకంటే మన బ్రీత్కి మైండ్కి లింక్ ఉంటుంది. అలాగే ధ్యానం ఏం చేస్తుంది అంటే ఒత్తిళ్ళన్ని తీసి ఒక నిర్మలమైన మనస్సు రావడం పనిచేస్తుంది.
0: యోగా వీడియోస్లో చూసి నేర్చుకోవడం ఒక పద్ధతి, లేదు ఒక గురువు దగ్గర సిస్టమేటిక్గా ఫిజికల్గా నేర్చుకోవడం ఒక పద్ధతి,

0: ఈ రెండిట్లో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు?
1: యాక్చువల్గా ప్రస్తుతం మొత్తం కూడా మనకు ఏఐ కానీ కంప్యూటర్స్ కానీ లేకపోతే టెక్నాలజీ దొరికిపోయింది, చేతిలోనే మనకు ప్రతి విషయం తెలుస్తుంది. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా కొంచెం గ్రిప్ ఉండి ప్రీ అండ్ పోస్ట్ థింగ్స్ మీద అవేర్నెస్ ఉంటే, అంటే మనకు ఆ వీడియోల్లో కానీ లేకపోతే రీల్స్లో కానీ షార్ట్స్లో కానీ ఏదైనా ఒక హైలీ రిజల్ట్ ఓరియంటెడ్ థింగ్ని మాత్రం చూపిస్తారు, కానీ దానికి ప్రిపరేషన్ కానీ పోస్ట్ ప్రిపరేషన్ కానీ, ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు అనుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్, ఇప్పుడు రీల్స్లో దాని ప్రిపరేషన్ అవన్నీ చూపించకపోవచ్చు, డైరెక్ట్ సూర్య నమస్కారాలు 12 స్టెప్స్ చూపిస్తారు. అదే మనం డైరెక్ట్ సూర్య నమస్కారాల వీడియోలు చేయడం వల్ల మైనస్ పాయింట్ ఏంటంటే ముందు బాడీకి ప్రిపరేషన్ ఉండదు కాబట్టి బాడీ పెయిన్స్ వస్తాయి డైరెక్ట్ సూర్య నమస్కారాలు చేస్తే. తర్వాత పోస్ట్ ప్రిపరేషన్ ఉండదు కాబట్టి ఆ బ్యాక్ పెయిన్ డే అంతా స్ట్రెయిన్ బాడీ పెయిన్స్లో కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నిపుణుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగానే మీకు డే 1 సూర్య నమస్కారం నేర్పించరు, వాళ్ళకు కొంచెం యోగాని అలవాటు చేసిన తర్వాత నేర్పిస్తారు. అండ్ మీకు సూర్య నమస్కారాలు నేర్పించే టైంకి ముందు బాడీని వామప్తో మంచిగా ప్రిపేర్ చేస్తారు, ప్లస్ మీ వయస్సుని ఫ్లెక్సిబిలిటీని స్ట్రెంగ్త్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆ సూర్య నమస్కారాలను కూడా మాడిఫై చేస్తారు. ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉంటే ఫార్వర్డ్ బెండింగ్ని, మోకాలు నొప్పి ఉంటే నీ స్ట్రెంగ్త్ ఏం చేయించుకొని, అలా ఒక్కొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే చాలా కన్వర్జేషన్ చేసిన తర్వాతనే మనం యోగా క్లాసులో అలౌ చేస్తాం, అలా చేసి చిన్న చిన్న మార్పుల ద్వారా చేయించి ఇంత చేయించిన తర్వాత మళ్ళీ బ్యాక్ రిలాక్సేషన్ అనే ఒక పెద్ద ఘట్టం ఉంటుంది యోగాలో, అది చేయించి శవాసన లాంటివి చేయిస్తాం కాబట్టి ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనేది ఉంది. లేదు నిజంగానే మీకు ఈ ప్రీ అండ్ పోస్ట్ ప్రిపరేషన్ మీద గ్రిప్ ఉంటే మీరు చూసి కూడా చేసుకోవచ్చు వీడియోస్ ద్వారా, తప్పేం లేదు.
0: ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ హ్యాస్ బికమ్ కామన్.
1: అవును,
0: సాధారణంగా నీకు బీపీ ఉందా అంటే ఉందంటున్నారు, షుగర్ ఉందంటే ఉందంటున్నారు, ఊబకాయం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ని తగ్గించడానికి మనం యోగాని ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది?
1: ప్రతి ఒక్కరూ వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఆరోగ్యము మన చేతిలో నుంచి దాటిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్ కి సెట్ రైట్ 100% పొజిషన్ తెచ్చుకోవడం అనేది ఛాలెంజింగ్ గా చాలా ఎఫర్ట్స్ తో కూడుకున్నది. కానీ మీరు ఆరోగ్యంగానే ఉన్నప్పుడు మరింత ఆరోగ్యంగా ఉండడానికి డెఫినెట్లీ మీ చేతుల్లో పని. ఇక్కడ యోగా అనేది లైఫ్ స్టైల్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ప్రపంచంలో యోగాని పక్కన పెడితే వందల రకాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విద్యలు ఉండొచ్చు, లైక్ మీరు వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు, బ్యాడ్మింటన్ ఆడొచ్చు, క్రికెట్ ఆడ, అలా రకరకాలు, ఎందుకంటే ఎవరికి నచ్చిందో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆడుతూనే ఉంటారు. అయితే ఇక్కడ యోగా అనేది మదర్ ఆఫ్ ఆల్ ద ప్రాక్టీసెస్ అని చెప్తా, యాజ్ ఎ యోగా టీచర్ గా గర్వంగానే చెప్తున్నాను, అట్ ది సేమ్ టైం మీకు సైంటిఫిక్ గా ఎవిడెన్స్ కూడా చెప్తున్నాను. సో అకార్డింగ్ టు WHO తీసుకుందాం, ఫిజికల్ ఎమోషనల్ మెంటల్ సోషల్ స్పిరిచువల్ ఇంటలెక్చువల్ అన్ని రకాలుగా బ్యాలెన్స్ గా ఉంటేనే అతను ఆరోగ్యవంతుడు. అయితే మీకు ప్రపంచంలో ఉన్న ఏ యోగా కాకుండా ఇతర విద్యలు శరీరం దగ్గరనే ఆగిపోతాయి, కొన్ని విద్యలు మనస్సు దగ్గరికి వెళ్తున్నాయి, కానీ సోషల్ గా ఇంటలెక్చువల్ గా కొంచెం ఆధ్యాత్మికంగాను భావోద్వేగ పరంగాను మిమ్మల్ని బ్యాలెన్స్ చేయగలిగేది యోగా. ప్రాణాయామం అనుకోండి మనస్సు కోసం ఉపయోగపడతాయి, యోగా యొక్క ఇన్ఫర్మేషన్ మీ మెంటల్ గా స్ట్రెంగ్త్ ఏం చేస్తుంది, ఆ బిహేవియర్ ఏం చేస్తుంది, సోషల్ గా మిమ్మల్ని వెల్బీయింగ్ చేస్తుంది, అలానే ఇంటలెక్చువల్ గా కూడా మీరు చాలా స్ట్రాంగ్ ఉంటారు. మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే అన్నింటినీ కూడా ప్రశాంతత తీసి మీరు మీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, అసలు ఎందుకు, ఏమిటి, ఎలా అనే అన్ని క్వశ్చన్స్ కి మీ మెడిటేషన్ ఆన్సర్ ఇస్తుంది. ఇట్ ఈస్ అ కంప్లీట్ ప్యాకేజ్. యోగా మన లైఫ్ స్టైల్ ని కంట్రోల్ చేస్తుంది, అంటే డిసిప్లిన్ ని తీసుకొస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, అదే మన అలవాట్లని కూడా కంట్రోల్ చేస్తుంది, లైక్ ఆహారాన్ని కూడా మనం ఏం తినన్నో అదే తింటాం, ఎంత తినన్నో అంతే తింటాం, ప్లస్ నిద్ర కూడా టైంకి వస్తుంది, ప్లస్ మన శరీరంలో అన్ని సిస్టమ్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా పనిచేసి మన జీవక్రియని మెరుగుపరుస్తుంది, కాబట్టి యోగా ఇస్ ద బాస్.
0: ఇప్పుడు మైనర్ సిస్టమ్స్ మేజర్ సిస్టమ్స్ అన్నారు కదా సార్, ఒక్కసారి వాట్ ఆర్ దోస్ సిస్టమ్స్ చెప్పండి.
1: సో మేజర్ అంటే మన శరీరంలో హృదయ వ్యవస్థ, తర్వాత జీర్ణక్రియ, ఒక డైజెషన్ సిస్టమ్ కావచ్చు, పల్మనరీ సిస్టమ్ కావచ్చు, సర్క్యులేటరీ సిస్టమ్ కావచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ కావచ్చు, ఈ సిస్టమ్లన్నీ మేజర్ కిందకి వస్తాయి. మైనర్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్న ఇబ్బంది వచ్చిన మనిషి యొక్క డిజాస్టర్ మీద ఏం ఉండదు.
0: యోగా రోజుకి సుమారుగా ఎంతసేపు చేస్తే ఇట్ ఈస్ ఇనఫ్?
1: పర్ఫెక్ట్ గా ఇంతసేపు చేయాలి అని ఏం లేదు, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి డైలీ ఒక 20 మినిట్స్ చేసినా చాలు. ప్రస్తుతం ఉన్న యువతకి లేదంటే తక్కువ టైం ఉన్న వాళ్ళకి హెల్ప్ కావాలంటే కేవలం 20 మినిట్స్ చాలండి. ఈ 20 మినిట్స్ కనుక వాళ్ళు పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు బేసిక్ ఆ హెల్త్ రిక్వైర్మెంట్

0: రికమెండ్ అయితే సాధిస్తారు.
1: యోగా ప్రారంభించాలి అనుకునే వాళ్ళకి మీరు ఇవ్వదలుచుకున్న సూచనలు ఏమిటి?
0: జీవితంలో ప్రతిదీ మనము ట్రై చేసి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి. సో యోగా నిపుణుల్ని కానీ ఎవరిని అడిగినా వాళ్ళు యోగా గురించి చెప్పే బెనిఫిట్స్ ముందు తెలుసుకోండి, సైంటిఫికల్ గా ఎలా ఉంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అసలు ఎవరు కనిపెట్టారో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని ఈ విద్య వేల సంవత్సరాల నుంచి ఉంది. మరి ఆధునిక మానవుడికి మీద ఎలా పనిచేస్తుందో ఒక లాజికల్ గా కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఈ రోజే ఒక 5-10 నిమిషాలతో స్టార్ట్ చేయండి. ఇమ్మీడియట్ ఒక మంచి గురువుని వెతుక్కోండి మీ ఇంటి దగ్గరలో.
1: యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే చాలా ఆరోగ్యకరంగా మీరు ఎదగండి అనే థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు మనందరం జరుపుకుంటున్నాం. ఈరోజు మా స్టూడియోస్కి వచ్చి చాలా అవసరమైన విషయాలు, ముఖ్యమైన విషయాలు, యోగా పట్ల మాకున్న అనుమానాలు నివృత్తి చేస్తూ మేము యోగా వైపు ప్రయాణం చేసేలాగా మీరు చేసిన ప్రయత్నానికి ధన్యవాదాలు.

0: పెట్టారో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని ఈ విద్య వేల సంవత్సరాల నుంచి ఉంది. మరి ఆధునిక మానవుడికి మీద ఎలా పనిచేస్తుందో ఒక లాజికల్ గా కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఈ రోజు ఒక 5-10 నిమిషాలతో స్టార్ట్ చేయండి. ఇమ్మీడియట్ ఒక మంచి గురువుని వెతుక్కోండి మీ ఇంటి దగ్గరలో.
1: యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే చాలా ఆరోగ్యకరంగా మీరు ఎదగండి అనే థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు మనందరం జరుపుకుంటున్నాం. ఈరోజు మా స్టూడియోస్కి వచ్చి చాలా అవసరమైన విషయాలు, ముఖ్యమైన విషయాలు, యోగా పట్ల మాకున్న అనుమానాలు నివృత్తి చేస్తూ మేము యోగా వైపు ప్రయాణం చేసేలాగా మీరు చేసిన ప్రయత్నానికి ధన్యవాదాలు సార్. గౌతమ్ గారు నమస్కారం.
0: నమస్కారం సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.

మీరింతవరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆధునిక జీవన శైలిలో ఎదుర్కొంటున్న సమస్యలకు యోగా ద్వారా పరిష్కార మార్గాలు అంశం గురించి యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

శ్రోతలకు గమనిక. ఈ ఉదయం 7:30 శ్రోతలు కోరిన కార్యక్రమం జనరంజని సాంకేతిక లోపం కారణంగా 10:00 ప్రసారమవుతుంది. ఈరోజు ప్రాముఖ్యతని తెలియజేసేటటువంటి పాటలు మాటలతో మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం.

మన దేశంలోని హిమాలయాల్లో ఋషులు ఆశ్రమాల్లో మొదలైన ఒక చిన్న జ్యోతి ఈ ప్రపంచం నలుమూలల ఎలా వెలుగుతుందో, వెలుగును ఎలా పంచుతుందో ఆలోచించారా? అవును, ఈరోజు మనం యోగా యొక్క విశ్వరూపం గురించి మాట్లాడుకుందాం. కొన్ని వందల ఏళ్ల క్రితం కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనటువంటి ఈ యోగా విద్యను స్వామి వివేకానంద, పరమహంస యోగానంద, బికేఎస్ అయ్యంగార్ లాంటి ఎంతోమంది గొప్ప గొప్ప గురువులు తమ ప్రవచనాలతో ఆచరణలతో సముద్రాలు దాటించారు. పాశ్చాత్య దేశాలకు యోగా రుచిని చూపించారు. ఒకప్పుడు విదేశీయులు యోగా అంటే ఒక వింత విద్య అనుకునేవారు, కానీ దానివల్ల కలిగే శారీరక మానసిక ప్రశాంతతను చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు.

ఇవాల్టి రోజుకు మరో ప్రత్యేకత ఉంది, అదే నాన్న. నిజానికి నాన్న గురించి మాట్లాడుకోవడం అంటే మన ఉనికి గురించి మనం అన్వేషించుకోవటమే. అమ్మ ప్రేమ కంటికి కనిపిస్తుంది, కానీ నాన్న ప్రేమ కంటికి కనిపించని ఒక నిశ్శబ్ద పునాది లాంటిది. ఒక అందమైన భవనం ఆకాశాన్ని తాకుతోంది అంటే నేల కింద చీకట్లో తన భారాన్నంతా మోస్తూ ఒక పునాది రాయిగా ఉంటున్నటువంటి ఆ పునాది రాళ్ళు చాలా ముఖ్యం, అలాగే నాన్న జీవితం కూడా. అచ్చం అలాంటిది, మన కలలకు రెక్కలు తొడిగి పంజరం తలుపులు తెరిచి తను మాత్రం ఆ గూటికే పరిమితమవుతాడు. జీవితంలో ఎన్ని అలజడులు ఎదురైనా తన కుటుంబం మీద ఆ నీడ పడకుండా ఒక గొడుగులాగా అడ్డు నిలబడతాడు నాన్న. ఆయన కోపం వెనుక ఉన్న భయం, మందలింపు వెనుక ఉన్న ప్రేమ, మౌనం వెనుక ఉన్న బాధ బహుశా మనం కూడా తల్లిదండ్రులం అయ్యాకే పూర్తిగా అర్థమవుతుందేమో. ఈరోజు మనల్ని నిలబెట్టడం కోసం తనను తాను కరిగించుకుంటున్న ఆ నిశ్శబ్ద త్యాగాన్ని ఒకసారి స్మరించుకుందాం. శ్రోతలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

చిన్నప్పుడు నాన్న ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు, మనకొక సూపర్ హీరోలా కనిపిస్తాడు. కాస్త వయసు పెరిగాక ఊహ తెలిసాక మన స్వేచ్ఛని అడ్డుకునేటటువంటి ఒక కఠినాత్ముడిలాగా కొంతమంది కనిపిస్తాడు. కానీ ఎప్పుడైతే మనం జీవితపు పరుగు పందెంలో అడుగుపెట్టి ఎండ పని ఎండతో కలిపి పనిలో దిగుతామో అప్పుడు అర్థమవుతుంది, నాన్న సూపర్ హీరో కాదు, కఠినాత్ముడు అంతకంటే కాదు. తన కోరికలను చంపుకుంటూ బాధ్యతలని బరువుని మోస్తూ ఓడిపోయిన పిల్లల ముందు గెలిచే వాడిలాగా జీవితంలో ఓటమి ఎదురు చూసినాడు. కానీ పిల్లల ముందు గెలిచిన విజయుడిలాగా నేను నటించేటటువంటి ఒక సాధారణ మామూలు మనిషి అని. జీవితంలో ఎన్ని పుస్తకాలు చదివినా రాని అనుభవం నాన్న అడుగు జాడల్ని గమనిస్తే వస్తుంది. తను పడిన కష్టం, తన పిల్లలు పడకూడదన్న ఒకే ఒక తపనతో ఆయన చేసే పోరాటం అత్యంత అద్భుతమైంది. ఈరోజు కొంచెం సమయం దొరికితే నాన్న పక్కన కూర్చొని మాట్లాడండి. నువ్వంటే నాకు ప్రాణం.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: అమ్మ మీద చాలా పాటలుంటాయి. నాన్న కోసం ఏం పాటలునే అని వెతికితే చాలా కష్టంగా ఉంది. నాన్న జీవితం పాడుకోవడానికి కూడా వీల్లేని ఒక గొప్ప మౌనరాగంలో నిలిచిపోతుందేమో. పొద్దున్న లేచి నుంచి ఎవరికి వినిపించకుండా ఇంటి బాధ్యతల్ని తన భుజాన వేసుకుని బయలుదేరే నాన్న అడుగుల్లో ఒక రాయబడని కవిత్వం ఉంటుంది. మనం పడుకున్నాక రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చి నిద్రపోతున్న మన ముఖాన్ని చూసి మురిసిపోయే ఆ కళ్ళల్లో అనంతమైన ప్రేమ దాగి ఉంటుంది. అక్షరాలతో పేర్చడానికి, పాటగా పాడడానికి నాన్న జీవితంలో పదాల కన్నా కష్టాలే ఎక్కువ కదా.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మనం గెలిచినప్పుడు మనకన్నా ఎక్కువగా సంబరపడేది, మనం ఓడినప్పుడు తన గుండెల్లో బాధని దాచుకుని నేనున్నాను అని భుజం తట్టేది నాన్న మాత్రమే. మనకు స్వేచ్ఛనివ్వటం కోసం తను ఎన్ని ఆర్థిక సామాజిక బంధనాల్లో చిక్కుకుంటాడో ఎవరికి తెలుసు. నాన్న అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక నమ్మకం, ఒక ధైర్యం. ఆయన ఆశయాలను బతికించటం, ఆయన నమ్మకాన్ని నిలబెట్టడమే మనం ఆయనకు ఇవ్వగల అసలైన ఫాదర్స్ డే బహుమతి. వింటున్న శ్రోతలందరికీ మీ జీవితాల్లోని ఆ మొదటి హీరోలకి ఏదో ఒక రూపంలో బహుమతి అందజేయాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకి దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. హలో శుభోదయం అండి, జనరంజని కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కీసరా ఔటర్ రింగ్ రోడ్ బబ్బూరి సదానంద గౌడ్ సార్.
0: సదానంద గౌడ్ గారు ఎలా ఉన్నారు?
1: ఆరోగ్యం బాగానే ఉంది సార్. ఏదో మీ ఆకాశవాణి పాటలు వింటూ నా ఆరోగ్యాన్ని కుదుపు చేసుకుంటున్నాను సార్.
0: అలాగే వింటూ ఉండండి, మీ ఆరోగ్యం కుదుట పడుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది
1: సార్. ఒక అలీబాబా 45 చిత్రంలో జయలలిత గారు పాడిన పాట ఒకటి ఉంది సార్, చల్ల చల్లని వెన్నెల ఏ మల్లెపూల పానుపాయ, ఆ పాట కావాలి సార్.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం మీకు.
0: గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు మీరు?
1: సార్, నేను ఖమ్మం నుంచి నీలోఫర్ అండి.
0: నీలోఫర్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. ఇవాళ జనరంజన్ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు నీరాజనం చిత్రం నుండి తొలితరం నేపథ్య గాయకులు ఎంఎస్ రామారావు గారు ఆలపించి రచించిన ఈ విశాల ప్రశాంత ఏకాంత శోధంలో నిద్రించు జహాపన నాకు చాలా ఫేవరెట్ సాంగ్ అండి.
0: అవునండి, చాలా చక్కటి పాట అది. ఎంఎస్ రామారావు గారు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పాట అదే కదా.
1: ఎగ్జాక్ట్లీ,
0: చాలా మంచి పాట అడిగారు. తప్పకుండా నీలోఫర్ గారు, మీకోసం జనరంజన్ లో మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.

0: హలో, శుభోదయం అండి. జనరంజన కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్కారం సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: జగిత్యాల జిల్లా వెల్లూర్.
0: భూమేశ్వర్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. చెప్పండి, ఇవాళ జనరంజన్ లో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: కొండవీడి సింహం, అష్టమడుగు వాగులోన.
0: చాలా హుషారైన పాట అడిగారండి. తప్పకుండా మీరు అడిగిన పాట వచ్చేస్తోంది మీకోసం, వినండి.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: దస్తగిరి అండి, కడప జిల్లా ప్రొద్దుటూరు.
0: దస్తగిరి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీరు సార్?
0: నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ జనరంజన్లో ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: ఈరోజు జగపతి బాబు సౌందర్య నటించిన బలే బుల్లోడు సార్. దాంట్లో నుంచి నీ బంపర్ సోకు నాదేలే కన్యాకుమారి అసలు సార్.
0: చాలా హుషారైన పాట అడిగారండి జనరంజన్ లో. తప్పకుండా మీకోసం భలే బుల్లోడు సినిమా నుంచి జగపతి బాబు సౌందర్య గారు యాక్ట్ చేసిన ఈ హుషారైన పాట మీకోసం వినండి.

హలో శుభోదయమండి, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎవరు మాట్లాడుతున్నారు? జనరంజన్ లో మరి ఇవాళ ఏం పాట వినాలనుకుంటున్నారు మీరు? ఓకే, తప్పకుండా మీరు అడిగిన పాట మీకోసం జనరంజన్ లో వినండి.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది, మనందరి జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

యోగ ద్వారా శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. 2014లో మన భారతదేశం ఐక్యరాజ్యసమితిలో ఉన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నడానికి భారతదేశ యోగా ప్రతిష్టని ప్రపంచానికి తెలియజేయడానికి ఒక ప్రతిపాదనను పెట్టింది.

ఆశ్చర్యకరంగా రికార్డు స్థాయిలో 117 దేశాలు ఆ ప్రతిపాదనకు వెంటనే మద్దతు పలికాయి. ప్రపంచ చరిత్రలో ఒక తీర్మానానికి ఇన్ని దేశాలు ఇంత త్వరగా ఒప్పుకోవటం అదే తొలిసారి. అలా జూన్ 21 అంటే ఇవాల్టి రోజు ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది.

విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
5: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

అమెరికాలోని వైట్ హౌస్ ముందు లాన్ నుండి అంటార్కిటికాలోని మంచు కొండల దాకా, ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కింది నుండి అరబ్ దేశాల ఎడారుల దాకా, కులం మతం దేశం అనే తేడా లేకుండా కోట్ల మంది ఒక్కటై యోగా మ్యాట్లు వేసుకుని ఆసనాలు వేస్తున్నారు. యోగా అనేది ఏ ఒక్క మతానికో కులానికో ప్రాంతానికో సంబంధించింది కాదు, అది మొత్తం మానవ జాతికి సంబంధించింది అని ప్రపంచం గుర్తించింది. యోగా అనేది మన భారతదేశం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన అత్యంత విలువైన బహుమతి. ప్రపంచమంతా మన విద్యను ఆచరిస్తూ మనల్ని గౌరవిస్తున్నప్పుడు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది కదా. అందుకే మన వేర్లను మనం మర్చిపోకుండా ఇవాల్టి యోగా దినోత్సవంలో గర్వంగా పాలు పంచుకుందాము.

0: అందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం చంటబ్బాయి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వేటూరి రచన, చక్రవర్తి సంగీతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇప్పుడు వినండి ఆలాపన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:10 కు వస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునర్పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక వేదిక వద్ద జరిగిన కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లో పాల్గొన్న నరేంద్ర మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక గల రోజుగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయస్సు వారికైనా పరిమితం కాదని, మానవ స్ఫూర్తి అభివ్యక్తి అని మోదీ అన్నారు.
1: భారత్ మే హిమాలయ సే లేకర్ హింద్ మహాసాగర్ తక్, పూర్వోత్తర్ ఔర్ పూరబ్ మే బంగాల్ సే లేకర్ పశ్చిమ మే సౌరాష్ట్ర తక్ పూరా దేశ్ యోగ్ కీ ఊర్జా సే చైతన్య సే భరా హువా నజర్ ఆ రహా, పూరా విశ్వ ఏక్ దూసరే సే జుడా హువా నజర్ ఆ రహా హై ఔర్ యహీ తో యోగ్ కీ తాకత్ హై. యోగ్ సబ్కో జోడ్తా మే ఇస్ అవసర్ పర్ పూరే విశ్వ కో, సంపూర్ణ మానవ సముదాయ కో అంతర్రాష్ట్రీయ యోగ్ దివస్ కీ బహుత్ బహుత్ శుభకామనాయ దేతా.
0: యోగా మనల్ని సమతూకంతో కూడిన పద్ధతిలో జీవించడానికి, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందే మార్గాన్ని కనుగొనడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 40 ఏళ్ల వయసులో మరింత ఫ్లెక్సిబుల్ గా ఉండాలని, 30 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 50 ఏళ్ల వయసులో మరింత శక్తి కలిగి ఉండడమే మన లక్ష్యం కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని, కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని కూడా ఆయన అన్నారు.
1: యోగ్ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కీ కలా సిఖాతా హై, యోగ్ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై ఔర్ జబ్ హమ్

0: हमारे शरीर को सही ढंग से चलाना सीख लेते हैं तो स्वास्थ्य हमारा स्वभाव बन जाता है। साथियों, योग केवल हमारे शारीरिक स्वास्थ्य पर ही फोकस नहीं करता, योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है।
1: ప్రభుత్వం 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా ఈ ఏడాది ప్రచారం చేసిన యోగా 365 అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిందని మోదీ చెప్పారు. 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, న్యూయార్క్, శ్రీనగర్, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవానికి నాయకత్వం వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట మంత్రులు, సీనియర్ అధికారులు కూడా యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భారత్ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని దాని శాశ్వత యోగా సంప్రదాయాలతో ముడిపెడుతూ 100 ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, హైదరాబాద్, సిల్చేర్తో సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో అపూర్వమైన ప్రజా భాగస్వామ్యానికి నిదర్శనంగా యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో విదేశాల్లో 210కి పైగా భారత రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో జరుగుతున్న యోగా సెషన్లలో పలువురు కేంద్ర మంత్రులు, సంస్థలు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు శాంతిపదిలో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచమంతా ఆచరించే పద్దతిగా మారాలని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో నెహ్రూ పార్క్లో జరిగిన యోగా సెషన్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. భారతదేశంలో నార్వే రాయబారి మే ఎల్లిన్స్ జెనర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొనగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా క్రీడల మంత్రితో కలిసి యోగా సెషన్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా దినోత్సవానికి ఒక రోజు ముందుగానే నిన్న పలు పాశ్చాత్య దేశాల్లో యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో యోగాసనాలను అభ్యసించారు. కెనడాలోని టొరంటోలో జరిగిన భారీ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనగా బ్రెజిల్లో, డెన్మార్క్లో, సౌదీ అరేబియాలో, వాషింగ్టన్ డీసీలో కూడా యోగా దినోత్సవ వేడుకలు జరిగినట్లు వార్తలంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు జరుగుతుంది. భారత్లో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో జరుగుతోంది. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను నిష్పక్షపాతమైన, సజావైన, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు, పోలీస్ బలగాలు, అడ్మినిస్ట్రేటర్లతో సహా 2.5 లక్షల మందికి పైగా సిబ్బందిని పరీక్ష నిర్వహణ కోసం రంగంలోకి దించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అవకతవకలు నిరోధించడానికి ఎన్టీఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా చురుగ్గా పర్యవేక్షిస్తోంది. నీట్ పరీక్ష ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై చర్చలు జరిపి పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గేవార్ను ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమం అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపజేశారని కొనియాడారు.

0: ఎవర్ సురక్షితమైన సుసంపన్నమైన అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఈరోజు దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఒడిషా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దంబుల్లాలో ఈవేళ జరగనున్న త్రైపాక్షిక క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక ఏ జట్టుతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. భారత కల్మానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత మ్యాచ్ లో ఎదురైన చేదు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇండియా ఏ జట్టు ఈ ఫైనల్లో శ్రీలంక ఏపై పైచేయి సాధించాలని చూస్తోంది. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మధ్యాహ్నం జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి హిట్లర్ చిత్రం కోసం మనో, సుజాత, సంగీత, రేణుక కలిసి పాడిన పాట. భువనచంద్ర సాహిత్యం, కోటి సంగీతం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి బిగ్ బాస్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట బప్పి లహరి సంగీతం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 144 ద్వారా పొందవచ్చు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: నాన్న, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్లో టైం 10:33 అవుతుంది. అప్పుడే వచ్చేసారు రంజిత్. ఏం రంజిత్,
5: ఎట్లున్నావు? గంగాప్రసాద్,
4: బాగున్నా. బాగున్నా,
5: సూపర్.
4: ఏం సంగతి, ఆసనాలు ఇస్తున్నావు?
5: అంటే ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కదా.
4: ఇక్కడ ఎలా ఆసనాలు?
5: అంటే ఒక 2-3 ఆసనాలు మనకు 10 నిమిషాలు మనం కేటాయించిన.
4: ఓకే,
5: మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్త్కి హెల్త్.
4: ఏ ఏ ఆసనం ఇష్టం నీకు?
5: నాకు

0: నిద్రాసనం
1: శవాసనం.
0: యా,
1: సో
0: అదంటారా? నాకు ఆసనాలు వేయడం తెలుసు కానీ దాన్ని ఏమంటారు అనేది కొంచెం.
1: ఆఫ్ కోర్స్. సో ఇంకా ఏం స్పెషల్ కొత్తగా రెడీ అయ్యొచ్చు? అసలే ఫాదర్ వి.
0: సో అంటే గుర్తొచ్చింది ఈ రోజు ఫాదర్స్ డే కూడా.
1: అవునా?
0: పొద్దున వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు.
1: నిజంగా ఫాదర్స్ డేనా? అంటే కన్ఫ్యూజన్ ఉంది కదా.
0: అంటే ఇది అఫీషియల్ గా చేసుకుంటారా లేదా అనేది కూడా తెలీదు. కొన్ని దేశాల్లో
1: పొద్దున్న చేసేసా ప్రోగ్రామ్?
0: అవునా?
1: అంటే ఇండియాలో జరుపుకుంటున్నారు, స్టేటస్లు పెట్టుకుంటున్నారు.
0: అవునవును, అది
1: గూగుల్ కూడా చెప్తుంది.
0: అయితే మరి ఇంకా ఫాదర్ అనేది ఒక ఎమోషన్, దాన్ని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తక్కువే కదా.
1: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. బేసిక్ గా మనం కూడా ఫాదర్స్ అయిపోయాం కాబట్టి
0: కరెక్ట్
1: మన నాన్నల విలువ
0: మనకు
1: ఇప్పుడు తెలుస్తుంది.
0: తెలుస్తుంది.
1: సో బయట వాన కూడా పడుతున్నట్టుంది, నీకోసం ఒక మంచి పాట.
0: ఓకే, తప్పకుండా.
1: వాన పాట
0: సూపర్ అసలు.
1: ఓకే,

0: అబ్బాబ్బాబ్బాబ్బా,
1: ఎంత బాగుంది కదా సాంగ్.
0: నిజంగా
1: సో సాంగ్ అంటే గుర్తొచ్చింది, మ్యూజిక్ అనేది మన లైఫ్లో ఇమిడిపోయింది.
0: నిజంగా నువ్వు పాడతావా రంజిత్?
1: నేను, నాకు పాటలు అంటే ఇష్టం. నేను స్కూల్లో కాలేజెస్లో ఇప్పటికీ పాడుతూనే ఉంటాను.
0: నేను మాత్రం బాత్రూంలో మాత్రం.
1: జనాన్ని పాడటం అనేది ఇంపార్టెంట్.
0: అంటే అంటారు కదా, రాగము రోగము లేనివాడి ప్రపంచంలో ఉన్నాడని.
1: అస్సలే
0: కదా,
1: కరెక్ట్.
0: మంచి పాట ఒకటి చెప్పు, నీకు నచ్చింది.
1: నాకు నచ్చింది అంటే ఈరోజు పాట మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నా.
0: అవును, ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నా? మ్యూజిక్
1: మాట్లాడుకోవాల్సిందే, ఎలా వరల్డ్ మ్యూజిక్ డే.
0: అది అది సంగతి.
1: కాబట్టి ప్రతి పాటలో మీనింగ్ ఉంటది, రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. అయితే ఒక పాట మాకు మాత్రం చాలా ఇష్టం గంగా. ఏంటో తెలుసా? భైరవ దీపం సినిమాలో
0: ఏ శ్రీ తుంబుర
1: భైరవ దీపం అని కనిపెట్టేశాం. అది ఎంత కష్టతరమైన పాట కదా, వింటుంటేనే.
0: అవును అవును.
1: అంటే కొన్ని పాటలు ఈజీగా మనం పాడడానికి ట్రై చేస్తాం, కానీ అది ఎంత ట్రై చేసినా అదే
0: తపస్సు చేయాలి.
1: కరెక్ట్.
0: అయినా కూడా వస్తుందన్న గ్యారంటీ లేదు.
1: లేదు లేదు, ఈ ఏజ్ లో అయితే నాకు ఇంకా డౌటే.
0: కష్టమే, ఇంకా మర్చిపో. సో నీకోసం, శ్రోతల కోసం ఆ పాట వేస్తాను.
1: వావ్, సూపర్. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.

0: అసలు నిజంగా ఎంత కష్టమైన పాట కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా ది గ్రేట్.
1: నిజంగా నిజంగా వింటుంటేనే కష్టం అనిపిస్తుంది ఈ పాట ఇంకెంత
0: ఉండొచ్చు. మనం ముందు అనుకున్నాం కదా అసలు ఎంత కష్టతరమైన పాట.
1: అసలు ఫాదర్స్ డే అంటున్నావు కనుక అది ఫ్రెండ్షిప్ డే లాగా ఉంది వాళ్ళ.
0: ఎందుకన్నా గెస్ అయినా
1: చెప్పు.
0: అంటే ఒక నలుగురు ఐదుగురు ఫాదర్స్ అంతా కలిస్తే ఆడ
1: ఫ్రెండ్షిప్ డే. కరెక్ట్ కరెక్ట్. ఒక సినిమా గుర్తుకొస్తుంది తెలుసా నాకు?
0: ఏది?
1: దళపతి.
0: దళపతి అనగానే అందులో ఒక పాట గుర్తొస్తుంది నాకైతే.
1: నేను అనుకున్న పాట నువ్వు అనుకుంటున్న పాట ఒకటేనా?
0: ఆబ్వియస్ గా ఒకటే అయి ఉంటుంది.
1: చెప్పే ఈ పాట చూద్దాం.
0: సింగారాల పైరు.

0: కరెక్ట్ కరెక్ట్
1: అది అది కూడా అసలు ఇప్పుడు ఒక్కో పాట గురించి చెప్పాలంటే
0: అందులో కొన్ని లైన్స్ చెప్పు చాలా బాగుంటాయి, ఒకటి రెండు లైన్స్ చెప్పు.
1: నాకు గుర్తునే చెప్తాను నేను, బంధాలేంటి బంధువులేంటి అని వస్తుంది.
0: అవును బాగుంటది.
1: ఇంకా
0: వద్దంటారే కొత్తదనాన్ని ముద్దంటారే పాట అలా కదా, వద్దంటారే పాత ధనాన్ని ముద్దంటారే కొత్త ధనాన్ని. ఇప్పుడే పుట్టామంటూ అనుకో అంటారా కదా, చాలా బాగుంటది అసలు. రాజశ్రీ రాశారు, అద్భుతం అద్భుతం. సో ఆ పాట విందాం మరి
1: తప్పకుండా.
0: థ్యాంక్ యూ రంజిత్,
1: థ్యాంక్ యూ.

0: ఎస్ స్టూడియో క్లాక్ లో టైం
1: 10:54 దాటి ఇప్పుడే 55 అయింది.
0: ఇంకా రంజిత్ రైలు పట్టాలెక్కే టైం
1: 5 నిమిషాలు మాత్రమే.
0: అవును, ఏంటి ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేసారు ఇవాళ?
1: ఇంకా ఆల్రెడీ మనం ముందు మాట్లాడేసుకుందాం, ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే.
0: అవును,
1: సో దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్
0: చేసుకొచ్చా ఇంత కట్ట
1: ఇప్పుడు తీస్తే సౌండ్ అవుతుంది
0: తీయాలి.
1: ఇంకా తర్వాత శక్తిశీలిలో,
0: అవును,
1: ఇంకా చైతన్య స్ఫూర్తిలో.
0: అవును,
1: అన్నిటికంటే ముందు ఇప్పుడు 11 కాగానే ఒక్కసారి మళ్ళీ శ్రోతలందరినీ నేను బ్యాక్ టు టైమ్ మిషన్ తీసుకెళ్తాను.
0: ఓహో గ్రేట్, ఏం చేయబోతున్నాం
1: అంటే 1980s లో 90s లో వచ్చిన సాంగ్స్ స్పెషల్ గా వినబోతున్నాం, గుర్తుకొస్తున్నాయి.
0: ఓకే ఓకే, సో నెక్స్ట్ పొద్దునైతే మరి వాట్సాప్ కొంచెం ఇబ్బంది పెట్టింది.
1: ఓకే,
0: సో
1: అది ఇబ్బంది పెట్టిన పాటల విషయంలో మ్యూజిక్ విషయంలో అసలు ఏ ఇబ్బంది ఉండదు
0: ఖచ్చితంగా. సో మరి నీకు వెల్కమ్, ఈ ఇంట్లోకి వెల్కమ్ చెప్తూ ఇంటిలోకి వెల్కమ్ అంటూ పాట
1: వేస్తున్నావు. ఏ సినిమా? మాస్టర్ సినిమా కదా?
0: మాస్టర్ సినిమా, రాజేష్ సౌమ్య పాడారు,
1: సూపర్,
0: చంద్రబోస్ గారు
1: అండ్
0: రాశారు చంద్రబోస్ అండ్ దేవా మ్యూజిక్.
1: ఓ సూపర్,
0: విందాం
1: తప్పకుండా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతో పాటు విజయ డైరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిర్వహించిన 2వ జాతీయ లోక్ అదాలత్లో హైకోర్టుతో పాటు వివిధ జిల్లాల్లో మొత్తం 353 బెంచ్ల ద్వారా రికార్డు స్థాయిలో 643,430 కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ మార్గాల ద్వారా బాధితులకు మొత్తం 422 కోట్ల రూపాయల భారీ పరిహారం లభించింది. హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణ కూల్చివేతల వ్యర్థాలను, రోడ్లు, ఖాళీ స్థలాలు, నాలాల్లో అక్రమంగా పడేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా నగరంలో వరద ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అర్హులైన ప్రతి ఓటర్ పేరును ఓటర్ జాబితాతో నమోదు చేయాలని, అనర్హులైన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలనే ఉద్దేశంతోనే భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యమే అత్యున్నతమైన అభివృద్ధికి అసలైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇండియా హెల్త్ సమ్మిట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవాలయ పరిపాలనలో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక నిర్వహణ విధానాల అమలుకు ఉద్దేశించిన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ శిక్షణలో తెలంగాణ దేవాదాయ శాఖ దేశంలోనే ఉన్నత స్థానంలో నిలుస్తుందని నమ్మకం ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్రంలో మైనారిటీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజరుద్దీన్ మహబూబ్నగర్ జిల్లా బోయపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో మిషన్ వత్సల్య సక్షమ అంగన్వాడీ కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన రాష్ట్రస్థాయి సమీక్షకు కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసర అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:03.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధభారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సంగీతం అంటే కేవలం కొన్ని పాటలు ట్యూన్లు మాత్రమే కాదు, లాంగ్వేజ్ లేకపోయినా గుండెల్ని కదిలించే ఒకే ఒక్క మ్యాజిక్ సంగీతం. మన ఆనందంలో ఉన్నా బాధలో ఉన్నా ఎవరినైనా మిస్ అవుతున్నా లేకపోతే ట్రాఫిక్లో ఉన్నా ఒంటరిగా ఉన్నా మనకి తోడుండే ది వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ మ్యూజిక్. గుర్తు చేసుకోలేకుండా ఉండలేం కదా అసలు, మరెందుకు ఆలస్యం? సండే స్పెషల్ గుర్తుకొస్తున్నాయి, వినేద్దామా?

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: స్టూడియో క్లాక్ లో సమయం 11:10 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జరంజిత్. ఇవాళ జూన్ 21 అంటే వరల్డ్ మ్యూజిక్ డే. మన లైఫ్ లో ప్రతి జ్ఞాపకానికి వెనుక ఓ సాంగ్ దాగి ఉంటుంది. ముఖ్యంగా 80s 90s నాటి పాటలు. అబ్బా అసలు అవి పాటల హృదయవీణలో మోగిన మీటల అద్భుతాలనే మాట చిన్నదవుతుందేమో కదా. మరి అలాంటి పాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. 1980లో వచ్చిన మూవీస్లో లలితప్రియ కమలం అంటూ రుద్రవీణలో క్లాసికల్ టచ్తో గుండెల్ని కదిలించిన సంగీతం, టెక్నాలజీ అంతగా డెవలప్ లేని ఆ కాలంలో నచ్చిన పాట కోసం ఎదురుచూసిన ఆ క్షణాలు మరొకసారి గుర్తు చేసుకుందామా?

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడీ క్లాక్ లో సమయం 11:23:46 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. సంగీత నేపథ్యంలో తెలుగు సినిమాలు చాలానే వచ్చాయి. స్వాతికిరణం సినిమా ఆద్యాంతం సంగీతంతో ముడిపడి ఉంటుంది. ఆ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది లెజెండరీ సింగర్ వాణి జయరాం గారు. ఆవిడ పాడిన ఈ పాట మన కోసం.

0: నిజంగా ఎంత అద్భుతమైన గాత్రం గానం కదా.
1: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు
2: సార్? ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPEలో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: సెకండ్స్ అవుతుంది స్టూడియో క్లాక్ లో. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. చక్రవర్తి గారి సంగీతంలో చిరంజీవి విజయశాంతి నటించిన సినిమా పసివాడి ప్రాణం. SP బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన చక్కని చుక్కల అంటూ వస్తున్న ఈ డాన్స్ నంబర్ వినాల్సిందే కాదు, డాన్స్ చేయాల్సిందే.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. 90s లో మ్యూజిక్ రెవల్యూషన్, ఏఆర్ రెహమాన్, కీరవాణి, రాజ్కోటి, వాళ్ల హవా మామూలుగా లేదు. అయినా నాకన్నా మీకే బాగా తెలుసు అనుకోండి. గుర్తించుకోండి ఒకసారి, గులాబీ సినిమాలో

ఈ వేళ్లలో నీవు అనే పాటని పాడుతుంటే ప్రేమికులంతా ఎంతలా ఫీల్ అయ్యేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ 90s మెలోడీస్ ఇప్పటికీ మనందరి ఫోన్ ప్లేలిస్ట్లో టాప్లో ఉంటాయి కదా, కరెక్టేనా కాదా? మరి అందుకే ఎలాంటి పాటల లిస్టులో వస్తున్న ఈ సూపర్ హిట్ నెంబర్ చైతన్య సినిమా నుండి ఎస్పీ బాలుగారు పాడిన ఓహో లైలా ఓ చారు శీలా అంటూ మా అందరి కోసం వచ్చేస్తోంది. స్టేడియం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 11:45 and 45 seconds అవుతుంది స్టూడే క్లాక్ లో. ఎగ్జాక్ట్ గా గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. ప్రేమికుడు సినిమా అనగానే గుర్తొచ్చేది ఏఆర్ రహమాన్ గారి సంగీతం, ప్రభుదేవ గారి డాన్స్, ఇంకా అసలు ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పాలి ఆ సినిమాలో. మరి అందులో ముక్కాల ముకాబలు అనే సాంగ్కి అయితే డాన్స్ ఉంటుంది. అప్ప ఇప్పటికీ భారత్లలో అవసరం వచ్చినప్పుడల్లా, అంటే ఎప్పుడైనా డాన్స్ చేయాలన్నప్పుడు ఇంకా ప్రభుదేవలాగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కొందరు, ఆయన ఇమిటేట్ చేస్తూ ఉంటారు కొందరు, ఎగ్జాక్ట్గా చేసేవాళ్ళు కొందరు. మరి ఆ సినిమాలో ఊర్వశి ఊర్వశి అంటూ ఏఆర్ రహమాన్ అండ్ సురేష్ పీటర్స్ పాడిన ఈ బ్యూటిఫుల్ నెంబర్ మనందరి కోసం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

తరువాతి పాట నరసింహ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ పాడిన చుట్టి చుట్టి వచ్చావనే ఈ పాటను కూడా విందాం, గుర్తుకొస్తున్నాయిలు.

ఇలాంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని మనకు అందించిన మ్యూజిషియన్స్ కి థ్యాంక్స్ చెప్తూ వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ మ్యూజిక్ డే. సో నాకు తెలిసి ఇప్పుడు మీరు విన్న ఈ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ని కళ్ళు మూసుకొని వినేసి ఉంటారు కదా, ఐ మీన్ ఫీల్తో వినేసి ఉంటారు అనుకుంటున్నాను. మరి ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మన జీవితంలో చైతన్యం స్ఫూర్తి నింపే అంశాలు మన చుట్టూనే ఉంటాయి. వాటిని తెలుసుకుంటే మన జీవితం రంగులమయమవుతుంది. జూన్ 21 వరల్డ్ మ్యూజిక్ డేతో పాటు ఇంకొక వండర్ఫుల్ డే, అదే ఇంటర్నేషనల్ యోగా డే. సో ఈరోజు మన షోలో హెల్త్ అండ్ పీస్ గురించి అలా అలా మాట్లాడుకుందాం.

సూపర్ హిట్ ఎనర్జెటిక్ ట్రాక్ విన్నాం కదా. మరి అలా ఎనర్జెటిక్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే చెప్తాను దాని గురించే ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. యోగా అనగానే చాలామంది ఏమనుకుంటారంటే బాడీని వింత వింత షేప్స్లో తిప్పడం లేదా గంటల తరబడి కళ్ళు మూసుకొని కూర్చోడం అనుకుంటారు. కానీ నిజంగా అది కాదనే విషయం వాళ్ళకు కూడా తెలిసేమో. యోగా అంటే శ్వాసకి, శరీరానికి, మనస్సుకి మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ కనెక్షన్. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈ లోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: 12:23:29 అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జీ రంజిత్. మరి ఇంతకీ మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, అయితే మన థాట్స్ అన్ని రేసింగ్ కార్స్లా ఉరుకుతున్న ఈ బిజీ లైఫ్లో మనసుని కాసేపు ప్రశాంతంగా ఒకే చోట నిలబెట్టే అద్భుతమైన పవర్ హౌస్ యోగా. మన బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచడమే కాదండో, మెంటల్ స్ట్రెస్ని డిలీట్ చేసే పవర్ టూల్ ఇది. మరి ఈ యోగా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ విషయాలు తెలుసుకుందామా ఈ పాట తర్వాత. కథలో రాజకుమారి అంటూ వచ్చేస్తుంది ఈ పాట, ఏ సినిమాలో మీ అందరికి తెలిసే ఉంటుంది.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు కదా. యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టూడియో క్లాక్లో సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేయ్లను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్లను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు ఆయన తెలియజేశారు.
1: భారత్ ఆజ్ అప్నే పూరే మారిటైమ్ ఇకోసిస్టమ్ కో సశక్త బనా రహా హై. इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है, नई क्षमता तैयार कर रहा है, नई कनेक्टिविटी बना रहा है, नदी जलमार्गों का विस्तार कर रहा है, मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है, सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है.
0: ఈ యుద్ధ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ది చెందిన భారత్కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా, ఈరోజు ఆ సంఖ్య దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
1: 2014 తక్ దేశ్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయే కే ఆస్ పాస్ థా. ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయే తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బడా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్ధమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక. ఈ నౌకల్లో 75% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200 పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా

0: మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత్ నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యాసంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 2,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్యదేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గే వారి వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గేవార్ కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్తో చర్చలు జరిగే పద్ధతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా స్విట్జర్లాండ్కి చేరుకుంది. అయితే లెబనాన్కు సంబంధించిన అంశాన్ని మొదట పరిష్కరించకుండా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ ప్రతినిధి బృందం హెచ్చరించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తాము హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, పోరాటం ఆగకపోతే సాధించేది చాలా తక్కువని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 60 రోజుల్లోగా ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన ఆ జలమార్గంలో అమెరికన్ టోల్ విధిస్తామని కొత్త ముప్పును తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయాన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 3 దేశాల ఏ జట్టు క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. రంగిరి డంబులా అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక ఏ జట్టు టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపియ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత, శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులాలో తలపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లు సమయం 12:40

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: స్టూడియో క్లాంక్లో 12:41 దాటి టైం 58 సెకండ్స్ అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. చాలామంది యోగా అంటే రీసెంట్ ఇయర్స్లో వచ్చిన ఫిట్నెస్ ట్రెండ్ అనుకుంటారు, కానీ దీని హిస్టరీ వింటే మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే. యోగా అనేది నిన్న ఈరోజు వచ్చింది కాదు, దాదాపు 5000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో పుట్టింది. హిమాలయాల్లోని మన ఋషులు మునులు శారీరక మానసిక శక్తులను ఏకం చేయడానికి కనిపెట్టిన ఒక డివైన్ సైన్స్. ఆ తరువాత మహర్షి పతంజలి గారు దీన్ని యోగా సూత్రాలుగా క్రోడీకరించారు. అంటే ప్రపంచానికి మన భారతదేశం అందించిన మోస్ట్ ప్రీసియస్ గిఫ్ట్ ఈ యోగా.

0: శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం అంటారు. అంటే శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే మనం మన కర్తవ్యాన్ని నిర్వహించగలమంట. అందుకే కేవలం వ్యాయామం సరిపోదట, దానికి యోగా తోడైతే శరీరానికి క్రమశిక్షణ, ఉత్సాహం, ఇంకా చక్కటి నడవడిక అలవాటవుతుంది. సరే అంతా బాగానే ఉంది, కానీ అసలు సరిగ్గా జూన్ 21నే ఎందుకు యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనుకున్న ఆ ఇంట్రెస్టింగ్ రీజన్ ఏంటో కూడా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో ఇంటర్నేషనల్ యోగా డే గురించి మాట్లాడుతున్నాం కదా. భూగోళ శాస్త్రం ప్రకారం జూన్ 21 అనేది సమ్మర్ సోల్స్టిస్, అంటే ఉత్తరార్ధ గోళంలో సంవత్సరంలోనే అతి పొడవైన రోజు. ఇవాళ సూర్యుడు భూమికి దగ్గరగా, చాలా దగ్గరగా ఉండి ఎక్కువసేపు వెలుతురునిచ్చే రోజు. ఇంకో రీజన్ ఏంటంటే, భారతీయ యోగా సాంప్రదాయం ప్రకారం శివుడు ఆదియోగిగా మారి తన మొదటి 7 శిష్యులైన సప్త ఋషులకు యోగా విజ్ఞానాన్ని అందించిన రోజుగా కూడా భావిస్తారన్నమాట. అందుకే మన దేశం ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించినప్పుడు ఏకంగా 177 దేశాలు మద్దతు తెలిపి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేగా ఫిక్స్ చేశాయన్నమాట.

0: సరితా, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: మరి అంత గొప్పదైన యోగా సాధన చేయడం వల్ల ఎన్నో ఫిజికల్ అండ్ మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయంట. ఏంటంటే నడు నొప్పి, వెన్ను నొప్పి, గుండె నొప్పి, ఇంకా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం, ఇమ్యూనిటీ పెరగడం, బరువు అదుపులో ఉంచుకోవడం లాంటివి. ఇంకా వీటితో పాటు ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం, బెటర్ స్లీప్, మెమొరీ పవర్ని మెరుగుపరుచుకోవడం, ఇంకా హ్యాపీ హార్మోన్స్ విడుదలై పాజిటివ్ మూడ్లో ఉండడం లాంటి బెనిఫిట్స్ సొంతం కావాలంటే ఈ బిజీ లైఫ్లో కేవలం 10 అంటే 15 నిమిషాలు యోగా కోసం స్పెండ్ చేద్దాం. హెల్తీ లైఫ్ని లీడ్ చేద్దాం.

0: కాయేన వాచ మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం, హెల్తీగా జీవిద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ డే టు ఆల్ ద లిజనర్స్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాసనాలు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాసేపట్లో ప్రారంభం కానున్న నీట్ 2026 పరీక్షకు రాష్ట్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీతో చర్చించేందుకు సమయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు లేఖ రాశారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం లోక్భవన్లో ప్రత్యేక యోగా వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధుల పర్యవేక్షణలో అందరూ కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్, వేగవంతమైన ప్రస్తుత జీవన శైలిలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను జయించడానికి యోగా ప్రతి ఒక్కరికి అంతర్గత ప్రశాంతతను, సానుకూల శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా కాసేపట్లో ప్రారంభం కానున్న నీట్ 2026 పరీక్షకు రాష్ట్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతున్న ఈ ప్రతిష్టాత్మక పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేంద్రాలను సిద్దం చేశారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 4 కేంద్రాల్లో 1128 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అలాగే జనగామ జిల్లాలోని 2 కేంద్రాల్లో 588 మంది అభ్యర్థులు హాజరవుతుండగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లోని సెంటర్లలో పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల అమలుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచందర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓటేశారని, కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఇందిరాపార్కులో బీజేపీ రాష్ట పార్టీ ఆధ్వర్యంలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రజలు యోగాలో పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
1: మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యోగా విన్యాసాలు భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపు 200 పై దేశాలు యోగాను అభ్యసిస్తున్నారంటే ప్రపంచానికే పరిచయం చేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిజంగా మహనీయులు. మనస్సును, శరీరాన్ని మిళితం చేసి మానసిక ఉల్లాసము, శారీరకమైన ఉత్తేజము యోగా ద్వారా వ్యక్తిగా మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.
0: కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన నాగరికత వరమన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని యోగా భూమిగా గుర్తించాయని, ఇది కేవలం వ్యాయామం కాదని, శరీరాన్ని, ఆత్మను ఏకం చేసే జీవన విధానమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఆయుష్ శాఖ నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
2: 2014 ఐక్యరాజ్య సమితి వేదికగా యోగా దినాన్ని ప్రకటించాలని చెప్పి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కోరినప్పుడు 90 రోజుల్లో 177 దేశాలు దీనికి మద్దతు తెలపడం చాలా గొప్ప విషయం. ఈ రోజు దాదాపు 190 పైగా దేశాల్లో 100 కోట్ల మంది యోగా

0: ఆచరిస్తున్నారు. యోగాని పాటించడం, యోగాని చేయడం, మనం అందరం కూడా యోగాని ఎక్కువ పరిమితం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే అందరం నిత్యం గంట సమయం పాటు యోగా కేటాయించండి.
1: ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక యోగా అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 3 రోజులు రాష్ట వ్యాప్తంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఎల్లుండి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యెల్లో అలర్ట్ జారీ చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, మానసిక ప్రశాంతతను, క్రమశిక్షణను ఇచ్చే ఒక గొప్ప జీవన విధానమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగులో నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. యోగా కేవలం వ్యాయామం కాదని, మానసిక ప్రశాంతతకు మార్గమని, ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగాకు కేటాయించాలని మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ పిల్లల మర్రి ఇండోర్ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకల్లో అరుణ పాల్గొన్నారు.
2: ఇంటర్నేషనల్ యోగా డే యూత్ తో పాటు మహిళలు పాల్గొన్నారు. రోజు రోజుకి కూడా యోగా యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను ప్రజల లోపల పెద్ద ఎత్తున అవగాహన కలుగుతుండడం, దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా రోజు వాళ్ళ దినచర్యలో భాగంగా యోగాని చేసుకోవడం, మన మానసిక ఉల్లాసం కోసం గానీ మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి ఫుడ్ హెల్త్ ను కూడా మెయింటైన్ చేయొచ్చు అనేది అందరూ గ్రహిస్తున్నటువంటి విషయం.
1: ఈరోజు గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు దేవేందర్ సాహ్వి ఆసనాలను చేయించగా డైరెక్టర్ కుల్దీప్ దీదీ, అంజలి సిస్టర్ రాజయోగా ధ్యాన ప్రాధాన్యతను వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్యాత్మిక విద్యను ఉన్నత విద్యలో భాగం చేయాలని సూచించారు.
3: సో ఈ రోజు మనం కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనము ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే ఈ యొక్క యోగాను అంతర్జాతీయంగా చేయడం అన్నట్టు. ఇది 2014 లో మనము యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇండియా ప్రతిపాదనను అంగీకరించి ఈ రోజు 12th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము.
1: అన్నమయ్య పీఠం అధ్యక్షుడు శ్రీ శ్రీ విజయ శంకర స్వామి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనానికి రాజయోగమే సరైన పరిష్కారమన్నారు. లవ్ యోగా వ్యవస్థాపకులు నాగేశ్వరరావు భగవద్గీతలోని యోగా సందేశాన్ని గుర్తు చేశారు. మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆయుష్ అధికారి మోహన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
4: మనకి యోగా చేసిన తర్వాత ఒకటి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, ప్రశాంతంగా డైలీ 10-15 మినిట్స్ కూడా చేస్తే, సో ఫర్దర్ ఆలోచించడానికి మీ ప్లానింగ్ గురించి, మీ గోల్ కి ఎలా రీచ్ అవ్వాలి, ఎలా చేయాలి, మీ కెరియర్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, అది చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది.
1: నిర్మల్ పట్టణంలో అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిత్యం యోగా సాధనతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. జగిత్యాల ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో డాక్టర్ బి సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మినీ స్టేడియంలో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా యువజన క్రీడల శాఖ ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసనాలు వేశారు. హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్స్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. చారిత్రక ఖిల్లా వరంగల్ ప్రాంగణంలో సుమారు 500 మందితో కలిసి కలెక్టర్ డాక్టర్ సత్యశారద యోగాసనాలు వేశారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నరేష్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్లో సమయం 1:20:50.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ആകാശവാണി വിവിധ ഭാരതി തരതരാല തരകണി ആനന്ദം അലറിഞ്ചേ സമ്പൂർണ്ണ വിനോദം. మా అభిమాన శ్రోతల అభిమాన కార్యక్రమం షో టైం. మిగతా టైంలో ఎక్కడున్నా ఈ టైంలో మొబైల్తో రెడీగా ఉండాల్సిందే, ఎందుకంటే ఇది షో టైం. సో లేట్ చేయకుండా మొదటి ప్రశ్న ఏంటో చూద్దామా. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటామని మనందరికీ తెలుసు. అలాగే చైతన్య స్ఫూర్తిలో కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం కూడా. దానికి సంబంధించిన ఒక ప్రశ్న ఏంటంటే, యోగా అనే పదం ఏ సంస్కృత ధాతువు నుండి వచ్చింది? ఈ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ తెలిసినట్టయితే 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ పాట తర్వాత చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తారో. ఆ కరెక్ట్ ఆన్సర్ అలాగే వాళ్ళ నేమ్స్ నేను రివీల్ చేస్తాను.

0: షో టైం వింటున్నారు. మనందరికి ఇష్టమైన షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగా మనం జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటాం. మరి ఈ యోగా అనే పదం ఏ సంస్కృత ధాతు నుండి వచ్చిందని, మరి దీన్ని కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా వస్తున్నాయి. మరి ఇప్పుడు కనుక మీరు ఇప్పుడే ఈ ప్రశ్న విన్నట్టయితే, ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్టయితే, మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్ ఫోన్లో వాట్సాప్లో మీ ప్రశ్నకి అంటే ఆన్సర్ మీ పేరు ఊరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. నేను డెఫినెట్గా ఇదిగో ఈ సాంగ్ తర్వాత ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో, ఆ కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళ నేమ్స్ కూడా రివీల్ చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: Are you single? Buy me a drink. Hey, let's go out, man. Your place?

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఆడువారి మాటలకు అద్దాలే వేర్లే సినిమా నుండి. స్టూడియో క్లాక్ లో 1:33 అవుతుంది. షో టైంలో షో టైం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ కూడా అడగడం అయిపోయింది, ఆన్సర్లు కూడా వచ్చేసాయి. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ నేమ్స్ ఏంటో తెలుసుకుందామా. వాణి లింబాద్రి నందిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గజ్వేల్ నుండి చేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల, జగిత్యాల మేడంపల్లి నుంచి ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప డిస్టిక్, బ్రహ్మయ్య కర్నూల్, శివాని ఉమేష్ తోట సైనిక్పురి, ఇంకా వెంకటేశం హేమలత నార్కట్పల్లి నుండి, ఆర్ము నుంచి మేడిగా రాధ, జ్ఞానేశ్వర్ రూప సుజిత, గద్వాల్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, చింత శ్రీనివాస్ షాపల్లి, శ్రీరామ్ సూర్య అంజలి నేవనంద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా శ్రీరామ్ వెంకట నర్సయ్య నాగమణి, మురహర యశోద్ జానకి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటు జాన్కంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి చిలుక నారాయణ, అనసూయ యమున, ఇంకా కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ, ఇంకా ఇదే ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పలేదు కదా, యూజ్, YUZ కానీ JJ కానీ, యూజ్ అనే పదం నుండి ఈ యోగ అనే పదం వచ్చిందనమాట, ఆ సంస్కృత ధాతు నుండి. మరి సెకండ్ ప్రశ్న ఏంటో తెలుసుకుందామా లేట్ చేయకుండా. అయితే రీసెంట్గా ఫినాన్షియల్ యాక్షన్ టేక్ ఫోర్స్, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనమాట, ఆ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత అధికారి పేరేంటి? రీసెంట్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత అధికారి పేరేంటి? ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్టయితే మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 04023240852 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఇప్పుడైతే హ్యాపీ డేస్ సినిమా నుండి రంజిత్ సునీత సారథి పాడిన సూపర్ హిట్ నెంబర్ మనకోసం.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: స్టూడియో క్లాక్ లో 1:40:29 అవుతుంది. మీరు వింటున్నారు షో టైమ్ విత్ మీ ఆర్జే రంజిత్. సో మరి షో టైంలో మనం అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత అధికారి పేరు ఏంటి అని. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్స్తో పాటు కొన్ని రాంగ్ కూడా వచ్చేస్తున్నాయి మనకి. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే మీరు చేయాల్సిందల్లా, మీ కరెక్ట్ ఆన్సర్ టైప్ చేసి మీ ఊరు పేరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. రెడీగా ఉండండి, మీ ఆన్సర్ని నేను డెఫినెట్గా రివీల్ చేస్తాను. మరి రెడీ సినిమా నుండి ఇంకొక సాంగ్ అయితే రెడీగా ఉంది మన కోసం. రంజిత్ కల్పన పాడిన నిన్నే పెళ్ళాడుకుని అంటూ వచ్చేస్తోంది మన కోసం. స్టేడియం

రెడ్డి సినిమాలో సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, మరి షో టైంలో మరి నెక్స్ట్ మనం అడిగిన ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్గా పంపించిన వాళ్ళ నేమ్స్ చదువుతామని చెప్పాను కదా. సో మరి మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, రీసెంట్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత అధికారి పేరు ఏంటి అని. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు తోట ఉమేష్, తోట శివాని సైనిక్పురి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా హరీష్ కుమార్ ఓల్డ్ బోయిన్పల్లి నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాకతీయ పాష వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వెల్లుల్ల ఏంటిది జాప భూమేశ్వర్ వెల్లుల్ల నుంచి అని పంపించారు, ఆయన ఊరు పేరు నుంచి అనుకుంటాను. ఓకే, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పూలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల డిస్టిక్ నుంచి. ఇంకా జోగులాంబ గద్వాల్ డిస్టిక్ నుండి కే ఆనందరావు, రూపాయి సుజిత కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఇంకా గజ్వేల్ నుండి చీర్ల వెంకటేష్, సుగుణ రామ్ ప్రసాద్, అలాగే వీరితో పాటు కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామ్ సూర్య అంజలి న్యావనంది నుంచి కూడా. ఇంకా కాళ్ళ శ్రీనివాస్ కోదాడ, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సుప్రియ హొన్నాజీపేట్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎం నరేష్, మెర్సి విజయ, రోజా మహబూబ్ నగర్ డిస్టిక్ మూసాపేట్ నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, ఇంకా పెద్ద అంబర్పేట్ నుంచి గుండు అంబదాస్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ అంటున్నావు కానీ ఇంత కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వివేక్ అగర్వాల్ గారు. సో కరెక్ట్ ఆన్సర్ ఇది. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఫైనల్ క్వశ్చన్ అనుకుంటా ఇవాళ షో టైంలో ఏంటంటే, మనం తప్పకుండా ఒక సినిమాకి సంబంధించింది అడుగుతుంటాను కదా, మరి ఇప్పుడు నేను సినిమాకి సంబంధించింది అడుగుతున్నాను కాదు ప్లే చేయబోతున్నాను. ఈ సినిమా పాటలోని లిరిక్స్ మీకు విన్నట్టయితే, తెలిసినట్టయితే మీరు అది ఏ సినిమాలోదో నాకు రాసి పంపించండి. సో మరి ఇంతకీ ఆ బిట్ వినిపిస్తాను ఇప్పుడు నేను. ఇది అన్నమాట. సో మరి ఈ పాటలోని లిరిక్స్ కనుక మీకు తెలిసినట్టయితే అది ఏ సినిమాలో పాటో నాకు మీరు పంపించవచ్చు. మరి మరొక్కసారి కూడా వినిపిస్తున్నాను అది. ఎస్, మరి పచ్చని పసిరిక నువ్వైతే పులి గడ్డే తినదా అనుదినము అనే ఈ లిరిక్ లైన్ ఏ సినిమాలో పాటది. సో మీ కనుక ఆ సినిమా పేరు, ఆ పాట కనుక తెలిసినట్టయితే మీ ఆన్సర్ని టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. సూపర్.

సూపర్ ఎనర్జెటిక్ ట్రాక్ విన్నారు. అసలు సండే, ఇంకా మనందరికీ హాలిడే రైట్. స్టడీ క్లాక్ లో 1:55 అవుతుంది టైం, ఇంకా 5 మినిట్స్ ఏ ఉంది. మరి మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎస్ ఇదే పాట, ఇదే పాటని లిరిక్ ఏ సినిమాలోది, ఏ పాటలోది అని అడిగాము. మరి దీని కరెక్ట్ ఆన్సర్ పంపించారు లతా పోచారం నుండి, హరీష్ కుమార్ ఓల్డ్ బోయిన్పల్లి నుంచి, సంజీవ్ నిజామాబాద్, ఇంకా శైలజ కూకట్పల్లి, శివాని ఉమేష్, ఇంకా వరంగల్ కాశీబుగ్గ నుండి శివాజీ, కాకతీయ పాష వరంగల్ నుంచి అనురాధ బొబ్బిలి నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్, భాను మియాపూర్, అల్లాపురం ఎలుకుర్తి హవేలి నుంచి రాజు పంపించారు కరెక్ట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి, సీను రాపూర్ నుంచి. ఇంకా వీళ్ళు పాట కూడా పెట్టారనమాట ఈ సినిమాలో, రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ గారు ఉంటారని చెప్పేసి. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి. ఇంకా బోడుప్పల్ నుంచి కృష్ణగీత కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శ్రీరామ్ సూర్య అంజలి నేవనంది నుంచి, జాప భూమేశ్వర్, ఇంకా పోలిపల్లి శ్రీనివాస్ రాజనపేట సిరిసిల్ల నుండి, అనిత గజ్వెల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇంకా జయరామ్ మణుగూరు నుంచి, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు. ఇంకా

కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమ్మద్ జైనుద్దీన్. ఇంకా జగిత్యాల మేడంపల్లి నుంచి ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పోలు శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి. సో మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, రోబో సినిమాలో మనకి కిలిమంజారో అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో ఒక లైన్ అనమాట ఇది. సో ఆ లైన్ ఏంటంటే, చాలా బాగుంది కదా ఈ లైన్. సో ఇది వాళ్ళ షో టైం. హోప్ యు ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించి అలాగే ఆన్సర్స్ పంపించడానికి ట్రై చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది కుర్రాడు సినిమా నుండి, కార్తిక్ పాడిన ఏమంటావే. ఇది కూడా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి, స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15:50.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎందరో మహిళలకు ప్రేరణనిచ్చి మరెందరిలోనో స్ఫూర్తి నింపిన ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడుకుందాం ఇవాళ్టి శక్తిశీలి కార్యక్రమంలో.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. చలికాలంలో మంచు దట్టంగా ఉన్నప్పుడు ఎదురుగా ఎవరున్నారో కూడా గుర్తించలేం. మరి ఆకాశం నుండి భూమిపైకి దిగే విమానాల పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఒక మహిళ ఆలోచించడమే కాదు, దశాబ్దాల పాటు శోధించి దానికి అద్భుతమైన పరిష్కారం సాధించారు. ఎవరా మహిళ అని తెలుసుకోవాలనుందా? తప్పకుండా చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. శోధన మరియు సాధన వెనుక ఎన్నో ప్రయోగాలు చేశారు ఆమె. దాని ఫలితంగానే భారతదేశంలోని చాలా విమానాశ్రయాల్లో ఇప్పుడు విమానాలు చాలా సేఫ్గా ల్యాండ్ అవుతున్నాయి. ఈ కృషికి గుర్తింపుగా 2026 సంవత్సరానికి ఆమెను పద్మశ్రీ పురస్కారం కూడా వరించేలా చేసింది. ఇంతకీ ఆవిడెవరంటే కర్ణాటకకు చెందిన డాక్టర్ శుభా వెంకటేశ అయ్యంగర్. ఆవిడ జీవిత విశేషాలేంటో ఇవాళ్టి శక్తిశీలిలో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: టూ 35 and 36 seconds అవుతుంది స్టూడియో క్లాక్ లో. శక్తిశీలి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. డాక్టర్ శుభా వెంకటేష అయ్యంగర్ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. ఆమె తల్లిదండ్రులకి 9వ సంతానం అయితే అందులో శుభ చిన్నమ్మాయి. ఆడపిల్లలు సైన్స్ సబ్జెక్టులోకి అడుగు పెట్టాలనే ఆలోచన కూడా చేయని కాలంలోనే ఆమె ఈ రంగం మీద పరిశోధనలు ప్రయోగాలు చేయాలని ఇష్టం పెంచుకున్నారు. బెంగళూరులోని సెంట్రల్ కాలేజ్లో బీఎస్సీ హానర్స్లో, ఆ తర్వాత ఎంఎస్సీ చదివారు, టాపర్ కూడా అయ్యారు శుభ అయ్యంగర్. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలు వింటున్నారు, శుభ అయ్యంగారి గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. శుభ గారి నాన్నగారు కూడా ఆడపిల్లలు ఉన్నత విద్యను చదవాలని కోరుకునేవారట, కానీ దురదృష్టవశాత్తు శుభ ఎంఎస్సీ చదివేటప్పుడే ఆయన

0: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు
1: సార్? ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్నా IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టుడే క్లాక్లో 2:47:30 అవుతుంది. 1974 ఫిజిక్స్లో పట్టా పొందిన వెంటనే ఆమె CSIR NAL అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో చేరారు. అందులోనే వివిధ హోదాల్లో సుమారు 40 ఏళ్లకు పైగా సేవలందించి డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్గా పదవీ విరమణ చేశారు. అక్కడ ఆమె నేతృత్వంలో రూపొందించబడిన దృష్టి ట్రాన్స్మిస్సోమీటర్ భారతదేశం అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ రన్వే విజిబిలిటీ కొలిచే పరికం అన్నమాట. మరి దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలిలో శుభాయంగర్ గారి గురించి మాట్లాడుతున్నాం. దృష్టి భారతదేశంలో విమానాలు సురక్షితంగా ఎగరడానికి, ల్యాండ్ అవ్వడానికి సహాయపడుతుంది. రిటైర్ అయినా కూడా నేషనల్ ఏరోస్పేస్ లెబొరేటరీస్కి కన్సల్టెంట్గా పనిచేస్తూ కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి, అనుకున్నది పూర్తి చేయాలనే తపన తనని నడిపిస్తున్నాయంటారు శుభా.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: దృష్టి, మంచు, భారీ వర్షాలు ఉన్నప్పుడు విమానాల ల్యాండింగ్, టేకాఫ్ చేసేటప్పుడు రన్వే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కొలిచే పరికరం అన్నమాట. ఈ దృష్టిని డెవలప్ చేశారు శుభ. ఇంతకుముందు ఫిన్లాండ్ అండ్ ఆస్ట్రేలియా నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది, ఇంకా చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చేదన్నమాట. మెయింటెనెన్స్, రిపేర్ కూడా కష్టమే. ఈ దృష్టి పరికరం పొగ, మంచు, వర్షం, ధూళి లాంటి ప్రతికూల పరిస్థితుల్లో రన్వే వ్యూ డిస్టెన్స్ని ఖచ్చితంగా కొలిచి పైలట్స్కి సమాచారం ఇస్తుంది. దీనివల్ల విమానాలు, ముఖ్యంగా మన నార్త్ ఇండియా ఉంటుంది కదా, అందులో వింటర్ వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సో అలాంటి ప్లేసెస్లో సేఫ్గా ల్యాండ్ అండ్ టేక్ఆఫ్ చేయగలుగుతున్నాయి. లక్నో, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో 10కి పైనే ఈ దృష్టి ఎక్విప్మెంట్స్ని అమర్చారంట. లక్షలాది మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయడం, విమానయాన రంగంలో భద్రతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. స్త్రీలలో దాగి ఉన్న శక్తిశీలి రూపానికి డాక్టర్ శుభ వెంకటేశ అయ్యంగర్ ఒక గొప్ప నిదర్శనం. ఇది ఇవాల్టి శక్తిశీలి.
0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, VB తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టుడే క్లాక్ లో సమయం 3 గంటలుగా వస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే.
1: వివిధ భారతి సే మంచి హై గీత్ కార్యక్రమం కే లియే బస్ థోడా సా ఇంతజార్.

तुझे पुकारे तो मैं लब खोलूं, क्या जीना और क्या मर जाना ऐसा होता।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, వైద్యులు, పరిశోధకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ జీపీ ప్రసాద్ మాట్లాడుతూ, శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు ఇతర హామీల అమలులో విఫలమైందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలపై ప్రజల గోడును వినిపించేందుకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అత్యవసరంగా భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు ఫ్యాషన్ అయిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. కేంద్రంలో ఉన్న బలమైన ప్రభుత్వాన్ని, దేశ నాయకత్వాన్ని చూసి విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టడం కోసం సైబరాబాద్కొస్తున్నాయన్నారు. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. తన కోసం మరొకరితో రాజీనామా చేయించి తెలంగాణలో రాజ్యసభ సీటు తీసుకోలేదన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తిని కాబట్టే అక్కడి నుంచే సీటు కోరుకుంటున్నానని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను

నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ యుద్ధ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి చెప్పారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆల్ హ్యాపీ సండే అందరికీ. మరి సిటీ అంతా సందడి సందడిగా ఉంది యోగా డే సెలబ్రేషన్స్తో. మరి మీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నా మంచి మంచి మాటలు పసందిన పాటలతో మరి నేను సిద్ధంగా ఉన్నాను. వింటూ ఉండండి చాయ్తో హాయ్ కబుర్లు మీ సాయితో, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: మిర్చి మూవీ నుంచి మైకా సింగ్ పాన పాట విన్నారు. గీత రచన రామజోగ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ అండ్ ఆకాశవాణి వివిధ భారతి. ఇయర్ స్టార్టింగ్లో మనం చాలా అంటే చాలా గోల్స్ పెట్టుకుంటాం. ఏంటంటే రెగ్యులర్గా యోగా చేయాలి లేదా వ్యాయామం చేయాలి, కానీ కొన్ని రోజులకి పక్కన పెట్టేస్తూ ఉంటాం. కొందరు అనుకుంటారు, ఆచరించరు. మరి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు జూన్ 21 అంతర్జాతీయ యోగా డే. మరి మనస్సేక్యం, వచసేక్యం, కర్మనీయకం, మహాత్మానం అన్నది

అయోక్తి. అంటే మనసులో ఉన్నది చెప్పి చెప్పింది చేసేవారిని మహాత్ములుగా పరిగణిస్తారన్నమాట. దీన్నే మనం త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మన అంటాం కదా. అంటే ఆలోచన మాట కర్మల్లో స్వచ్ఛత ఉండటం ఈ త్రికరణ శుద్ధి అన్నమాట. సాధించడం సాధ్యమేనా అంటే అవుననే సమాధానం వస్తుంది. మరి వ్యాకరణ శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రంకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఈ యోగా శాస్త్రానికి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కాసేపులో చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

0: ఏకే సునీత పాడిన పాట విన్నారు. గీత రచన కందికొండ, సంగీతం మణి శర్మ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 5 గంటలు దాటి 19 నిమిషాలు అవుతుంది. మన మనస్సు చాలా అంటే చాలా చంచలమైనది, అందుకే మనోజయహ ఏవ మహాజయహ అని అన్నారు పెద్దలు. అంటే మనస్సును జయించడమే నిజమైనటువంటి గొప్ప విజయం. ఆయుధాలు బలంతో ఎదుటివారిని జయించడం కాకుండా వారి మనసు గెలుచుకుంటే ప్రపంచంపైనే విజయం సాధించవచ్చు. మరి ఇలాంటి మనసును వశపరచుకోవాలంటే యోగా ద్వారానే సాధ్యమవుతుంది. 5000 ఇయర్స్ బ్యాక్ గలటువంటి చరిత్ర గలటువంటి సాటి లేని సాధన ప్రక్రియ యోగా. చాలామంది చెప్పేటువంటి మాట, ఈ బిజీ లైఫ్లో యోగ చేయడానికి టైం దొరకడమే గగనం, అసలు చేయకపోవడం కన్నా ఏదో ఒక సమయంలోనైనా చేయడం సమయం అంటే మంచి సమయం అని తమ వీలుని బట్టి చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ యోగా ఫలితాలు పూర్తిగా పొందాలంటే మార్నింగ్ టైమ్సే బెటర్ అని అంటున్నారు. మరొక సర్వే ప్రకారము కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒకటే ఎనర్జీతో ఉంటారు, కొందరిలో ఆ ఎనర్జీ అనేది అస్సలు కనిపించదు. కారణం ఏంటంటే యోగా. ఎస్, యోగా చేసే వాళ్ళలో ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది, కోపం చిరాకు కూడా తగ్గుతుంది, నిద్రకు సరైన సమయం కూడా ఇస్తారు, నిద్ర నాణ్యత మరింత మెరుగవడం వలన ఉదయాన్నే ఉత్సాహంగా నిద్ర లేవడానికి కూడా గమనిస్తూ ఉంటాం, ఆలోచనలలో కూడా స్పష్టత ఉంటాయి, ఫోన్ వాడకం తగ్గిస్తారు, ఈ జంక్ ఫుడ్పై కూడా ఇష్టం తగ్గుతుంది, అలసట నీరసం లాంటివి లేకుండా రోజంతా చురుగ్గా ఉంటారు యోగా చేసేవారు. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టేట్యూన్.

0: ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి భాస్కర్ భట్ల రవికుమార్ రాసిన సాంగ్ విన్నారు. సుఖ్వీందర్ సింగ్ సావేరి పాడారు. చక్రి సంగీతం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మార్నింగ్ టైం యోగా చేయడం వలన ఎందుకు ప్రయోజనం ఉంటుందంటే, ఉదయం పూట నిద్ర లేచిన కాసేపటికీ శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ అనేది విడుదలవుతుందన్నమాట. ఆ టైంలో యోగా కూడా చేయడం వలన జీవగడియారం క్రమబద్ధకం అవడం, అలా మూడ్ని మంచి లైఫ్ స్టైల్ని ఎంచుకునేందుకు కూడా యూజ్ అవుతుంది. మరి ప్రతిరోజు యోగా చేయడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. యోగా శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, మరియు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి యోగాను అలవాటు చేసుకోవచ్చు. ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్నాయి కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో యోగా మనకు ఆరోగ్యకరమైన, ఆనందకరమైనటువంటి జీవితం

అని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఈ ఇయర్ యోగ థీమ్ ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి వృద్ధాప్యం కోసం యోగా, అంటే పెరుగుతున్నటువంటి వయసులో వచ్చే సమస్యలకు ఆరోగ్యంని ఎలా కాపాడుకోవాలి, రోగనిరోధక శక్తిని ఎలా కాపాడుకోవాలన్నటువంటి సందేశాన్ని ఇది అందిస్తుంది. 2014 సెప్టెంబర్ 20న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఐక్యరాజ్య సమితిలో యోగా దినోత్సవం గురించి ప్రతిపాదించడం జరిగింది. అప్పుడే ఐక్యరాజ్య సమితి ఈ డేయోని ఆమోదించడం, అలాగే 2015 జూన్ 21 నుండి ప్రపంచవ్యాప్తంగా యోగా డేని అమల్లోకి వచ్చింది. మరి మన ఆరోగ్యము మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనమందరం ఈరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కొంత సమయం కేటాయించి యోగా సాధన చేసి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుదాం. ఏమంటారు ఫ్రెండ్స్? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ సాయితో. స్టే ట్యూన్.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 144 ద్వారా పొందవచ్చు.

0: అజిత్ కార్యక్రమం విన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో సమయం 6 గంటలు దాటి 50 నిమిషాలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం మిరాయ్ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన పాట. గీతరచన కృష్ణకాంత్, సంగీతం గౌరాహరి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: లేటెస్ట్ డ్రైవ్ ట్రైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం పెద్ద చిత్రం కోసం రక్షిత సురేష్ ఆలపించిన గీతం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ ఎస్ఐపి సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈలో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
5: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం గేమ్ చేంజర్ చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, గీతరచన రామజోగేశాస్త్రి, సంగీతం తమన్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తారు. ఫిఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2,00,000 పైగా సిబ్బందిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
1: 2014 तक देश का कुल डिफेंस प्रोडक्शन 40,000 करोड़ रुपए के आसपास था. आज यह बढ़कर लगभग 1,80,000 करोड़ रुपए तक पहुंच गया है. और साथियों, एक तरफ देश में रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ది చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం

0: స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్దికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్టపతి రేపు కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ, సాంకేతికత, ఆవిష్కరణలు అనే 3 అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ది, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ, జూన్ 21న భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం ఉంటుందని, యోగా వల్ల అదిప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కళా సిఖాతా హై. యోగ హమే డూ ఆర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హైన్ తో స్వాస్థ్య హమారా స్వభావ్ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరిక్ స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జి పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ

0: వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలిమల సమయం 7:15. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదిరాజు రఘురామ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం థీమ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. ప్రజలు వయసు పైబడే కొద్దీ శారీరక శక్తి, చలనశీలత మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఈ యోగా ఒక సాధనంలా ఉపయోగపడుతుందనే మన ఈ సంవత్సరం థీమ్ తెలియజేస్తుంది. ఈరోజు మన యోగా గురించి మన శ్రోతలకి విలువైన సమాచారం అందించడానికి ఆదిరాజు రఘురామ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆదిరాజు రఘురామ్ గారు గత 17 నుంచి ఈ యోగా మాస్టర్గా ఉన్నారు. ఆదిరాజు రఘురామ్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం సాంబశివరావు గారు.
2: రఘురామ్ గారు, యోగా అంటే అర్థమేంటి, మన నిత్య జీవితంలో యోగాకున్న ప్రాముఖ్యత ఏంటి, అవసరం ఎందుకు వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు యోగా నేర్చుకోవాలి అనే అవసరం ఇప్పుడున్న జనరేషన్కి ఎందుకు వచ్చింది?
3: యోగా హెల్ప్స్ అస్ బీయింగ్ కాన్షియస్ అండి. మనకి అది ఒక అవగాహనని కల్పిస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలి, అన్ని లైఫ్లో ఒక క్లారిటీని ఇచ్చేది యోగా అండి. యోగా లేకపోతే మనకి క్లారిటీ అన్నది లైఫ్లో రాదు. అది ఒక మనకి మార్గదర్శకత కలిగిస్తుంది.
2: డే టు డే లైఫ్లో రకరకాల స్ట్రెస్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా సార్, ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి యోగా ఎలా ఉపయోగపడుతుంది అంటారు?
3: చాలా మంచి ప్రశ్న అండి. ఒక దైనందిక చర్యగా యోగాని చేపట్టాలండి. మనం రోజు పొద్దున్నే బ్రష్ చేసుకోకుండా బయటికి వెళ్ళాం, ఆఫీస్కి కానీ, సెలవు రోజు అయితే ఎవరైనా చుట్టాలని కలవటానికి కానీ, ఏ పని మీద అయినా సరే మనం బ్రష్ చేసుకోకుండా బయటికి వెళ్ళాం, స్నానం చేయకుండా బయటికి వెళ్ళాం. అలానే మనము యోగా ధ్యానం అన్నవి చేయకుండా బయటకి వెళ్ళకూడదు. మనం అవి ఎలా అయితే మనకి ఫిజికల్గా మనకి క్లెన్జింగ్ చేస్తున్నాయో, యోగా ధ్యానం అన్నవి మనకి మెంటల్గా ఎమోషనల్గా క్లెన్జింగ్ చేస్తాయి. అవి దానివల్ల మనకి క్లారిటీ అన్నది వస్తుంది, మనం ఒక శాంక్టిఫైడ్ వేలో బయటకు వెళ్తాం.
2: అంటే యోగా అంటే ఏం చేయమంటారు, యోగాసనాలు చేయమంటారా, లేకపోతే ప్రాణాయామా, లేకపోతే ధ్యానమా, దేనితో మొదలు పెట్టాలి?
3: చాలా మంచి ప్రశ్న అండి. అసలు యాక్చువల్గా పతాంజలి యోగ సూత్రాల్లో అన్ని ఉన్నాయి మనకి అష్టాంగ యోగ. దాంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. కానీ చాలా మంది సమాజంలో ఇవాళ రోజున ఏంటంటే ఒక్క యోగా అన్న పదం వాడి యోగా ఆసనాల పట్ల శ్రద్ధ చూపిస్తారు, యోగా ఆసనాలు వేయాలనుకుంటారు. యోగా అన్నది ఆసనాలు మొత్తం పతాంజలి యోగ సూత్రాల్లో 8లో అది ఒకటి. సో మనకి క్రమశిక్షణ కూడా అవసరం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి అన్నీ చేస్తేనే ఒక సమతుల్యం అన్నది జీవితంలో మనకి ఏర్పడుతుందండి. సో అన్నీ కావాలి. ఒక 5 అలా వార్మప్ చేసుకోవాలి, కొంత మంత్రోచ్చరణ ఏదైనా చేసుకోవాలి, తర్వాత ఒక 15 అరగంట యోగా చేసుకోవాలి. ఆసనాలు చేసిన తర్వాత మనం కొంచెం ప్రాణాయామం చేసుకొని ఒక 5 అలా ఒక 15-20 ధ్యానం చేస్తే అది సక్రమమైన పద్ధతి, కరెక్ట్ అయిన మార్గం.
2: ఆసనాల గురించి చెప్పారు, ఆసనాలు ఎంత టైం దాకా చేయాలి, ఎన్ని ఆసనాలు చేయాల్సి వస్తుంది?
3: చాలా మంచి ప్రశ్న. ఆసనాల్లో కొన్ని 1000 ఆసనాలు ఉన్నాయండి. వాటిలో ఇప్పుడు నేను ఒక సంస్థ నుంచి అనుసంధానం ఉంది నాకు, ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాపకులు రవిశంకర్ గారు.

0: ఒక మంచి క్యాప్సూల్ సూట్ ఒకటి తయారు చేశారు, పద్మ సాధన అని. అందులో ఒక 17 ఆసనాల సీక్వెన్స్ ఉంది. ఆ 17 ఆసనాలు మనం చేయటానికి ఒక 12 నిమిషాలు పడుతుంది అంతే మనకి. అవి చేస్తే మన అవయవాలన్నీ బాగుంటాయండి. అలానే మనం యోగా, ప్రాణాయామం, ధ్యానం ఇవి చేస్తే మన శరీరం, మనసు అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. బయట పరిస్థితులు మనం మార్చలేం, కానీ మన మనస్థితిని మనం మార్చగలం. అది మన చేతిలో ఉంది. ఇవి చేయటం వల్ల మన మనస్థితి మారుతుంది, బయట పరిస్థితి ఏం మారదు. సో మనము ఒక సక్రమంగా రెస్పాండ్ చేయగలం.
1: ఇప్పుడు ఒక ఆసనాలను కూర్చొని కొంత టైం వరకు వాళ్ళకి అవసరమైన ఆసనాలు ప్రాక్టీస్ చేస్తే ఏం జరుగుతుంది, ఎందుకని వాళ్ళ మనస్థితి మారుద్ది అంటారు?
0: ఎందుకు అంటే దాంట్లో ఒక యూనియన్ అవుతుందండి. బాడీ, మైండ్, మనస్సు ఎప్పుడు పరిగెత్తుతూ ఉంటుందండి. ఒక గోడ గడియారం ఎలా అయితే ఊగిసలాడుతూ ఉంటుందో లెఫ్ట్ రైట్, మన మనస్సు చంచలమైంది. కోతి ఎలా అయితే ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు దూకుతుందో మన మనస్సు కూడా అలానే దూకుతూ ఉంటుంది, ఒక ఆస్పెక్ట్ నుంచి ఇంకో ఆస్పెక్ట్ దాకా. ఇప్పుడు మేబీ మనకి రేపు ఏం జరుగుతుంది అని ఆందోళన ఉండొచ్చు, ఉద్యోగం ఉంటుందా ఉండదా అని చాలా మందికి ఆందోళన, ఇవాళ రోజున సంపాదన సరిగ్గా అవుతుందా లేదా, రేపు ఏదైనా దారుణ బంద్ ఉంటే మళ్ళీ చాలా మందికి, ఇప్పుడు ఆటో నడిపేవాళ్ళు కానీ ఎవరైనా ట్యాక్సీ నడిపేవాళ్ళు, వాళ్ళకి ఆ రోజు సంపాదన మీదే ఆధారపడి ఉంటారు కదా. అలాంటి ఆందోళనలన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆందోళనలు రేపటి గురించి ఉంది. మన మనస్సు ఊగిసలాడుతూ ఉంటుంది. భవిష్యత్తుకి వెళ్తే ఒక ఆందోళన ఉంటుంది, ఎలా ఉంటుంది. గతంకి వెళ్తే ఒక రిగ్రెట్ అన్నది ఉంటుంది, పశ్చాత్తాపం, అరే అది చేయాల్సిందేమో, ఇది చేయాల్సిందేమో, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాల్సిందేమో, సేవ్ చేసి ఉండాల్సింది, ఇది కొనకుండా ఉండాలి. మనసు ఎప్పుడైతే ప్రెజెంట్గా ఉంటుందో అప్పుడు లైఫ్ ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ యోగా ధ్యానం చేయటం వల్ల మనసు ప్రెజెంట్లో ఉంటుంది కాబట్టి లైఫ్ ప్లెజెంట్గా ఉంటుంది.
1: సో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఏంటి, మూడింటికి ఏంటి తేడా?
0: ఆసనాలు శరీరానికి అండి, మన శారీరక దృఢత్వం ఏర్పడుతుంది అండ్ దానివల్ల మనము పటిష్టంగా ఉంటాం, అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి. మన శరీరంలో 12 ఆర్గన్స్ ఉన్నాయండి, ఆ 12 ఆర్గన్స్కి సరైన ఎక్సర్సైజ్ అన్నది దొరుకుతుంది మనము యోగా చేయటం వల్ల. ప్రాణాయామం చేయటం వల్ల మన మనస్సు కుదుటగా ఉంటుంది. మనకి మైండ్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండు ఉంటాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అవి సమతుల్యంలో ఉన్నాయా లేవా అన్న ఆలోచన అందరికీ ఉండదు. ఆ బ్యాలెన్స్ అన్నది ప్రతి ఒక్కరికి బై బర్త్, ఏదర్ మనం లెఫ్ట్ బ్రెయిన్ ఓరియంటెడ్ ఉంటాం లేదా రైట్ బ్రెయిన్ ఓరియంటెడ్ ఉంటాం, బ్యాలెన్స్డ్గా ఉంటాం. అండ్ ఒక్కొక్క పరిస్థితిలో మన ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రాణాయామం చేయటం వల్ల బ్రెయిన్ బ్యాలెన్సింగ్ అన్నది ప్రాపర్గా అవుతుంది. బ్రెయిన్ బ్యాలెన్సింగ్ అవటం వల్ల మనం తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా ఉంటాయి, దానివల్ల మనం తప్పు అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అండ్ మనం రియాక్ట్ కాము, వేరే ఎవరైనా ఏదైనా మనల్ని ప్రేరేపించినా, ఎవరైనా మనల్ని రెచ్చగొట్టినా కానీ మన కంట్రోల్లో మనం ఉంటాం.
1: నేను యోగాకి ధ్యానానికి ఏంటి సంబంధం?
0: యోగా చేసిన తర్వాత ధ్యానం ప్రాపర్గా చేయగలం నిలకడగా. అల్టిమేట్ అన్నీ చేసేది ధ్యానం కోసమే అండి. ఒక మానవ జన్మలో మనం చేయగలిగింది ఇంతకు ముందున్న మన ఏ జీవరాశిలో మనం వచ్చి భూమి మీద చేయలేనిది ఈ జన్మలో చేయగలిగింది ఒకటే, ధ్యానం అండి. అది కనుక మనం చేయకపోతే వీఆర్ నాట్ మీటింగ్ ద ఆబ్జెక్టివ్ అండ్ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. మనకి మానవ జన్మ అన్నది ఒక ప్రమోషన్. ఆ ప్రమోషన్ ఎందుకు వచ్చింది అంటే మనం ధ్యానం చేయగలగటానికి. అది కనుక మనం చేయట్లేదు అంటే వీఆర్ నాట్ మీటింగ్ ద ఆబ్జెక్టివ్ అండ్ పర్పస్ ఆఫ్ అవర్ బర్త్.
1: కొన్ని ముఖ్యమైన యోగాసనాలు, వాటి యొక్క ఫలితాలు చెప్పగలరా?
0: స్థిరత్వం అన్నది కొన్ని, ఇప్పుడు సూర్య నమస్కారాలు చేయటం వల్ల కొవ్వు కరుగుతుందండి, యాంగ్జైటీ, డిప్రెషన్ మొత్తం అన్ని వదిలిపోతాయి. అన్ని చాలా మంది ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో సూర్య నమస్కారాలు ఎక్కువ కూడా కాదు, రోజుకు ఒక రెండు చేసినా కానీ నిలకడగా ఒక 15 రోజులు 20 రోజులు చేస్తే ఒక్క 15 రోజులు 20 రోజుల్లోనే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్స్ అన్నది తెలుస్తుంది. సూర్య నమస్కారాలు ఒక రోజుకి ఒక రెండు చేశారనుకోండి, కొంచెం వార్మప్ అలా చేస్తూ ఉంటే రోజుకు ఒక 5 నిమిషాలు, 2వ రోజు 3వ రోజు 4 రోజుల తర్వాత ఒక 10 నిమిషాలు మెల్లగా పెంచుకుంటూ వెళ్తే దెన్ అది ఒక ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తుంది. ఒకేసారి గంటలు గంటలు కూడా చేయమని నేను సూచన చేయను. అండ్ నా సూచన ఏంటంటే ఇంకొకటి, ఎవరైనా టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటం బెటర్. ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అది ఏంటంటే శంఖంలో పోస్తేనే తీర్థం. అట్లా ఒక గురువు ద్వారా నేర్చుకుంటే దాని ఫలితం చాలా బాగా ఉంటుంది. చాలా మంది యోగా

0: టీచర్స్ ఉన్నారు ఇవాళ రోజున. సో ఏదైనా యోగా టీచర్ గూగుల్లో సెర్చ్ చేసుకొని దగ్గర ఉన్న యోగా టీచర్స్ లేదంటే ఆన్లైన్ కూడా నేర్చుకోవచ్చు, కానీ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అండ్ సజెస్ట్ ఇన్ పర్సన్ టీచర్ దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకొని చేస్తే బాగుంటుంది. అండ్ సస్టైనబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక లైక్ మైండెడ్ వాళ్ళు ఇంటి పక్కన ఎవరైనా ఉంటే వాళ్లతో కూడా కలిసి అలా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి నేర్చుకుంటే అది ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ఆ స్టీమ్ కూడా కంటిన్యూ అయింది.
1: ఇప్పుడు ఈ మీరు చెప్పారు సూర్య నమస్కారాలు, ఇది నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి ఎన్ని నెలల టైం పడుతుంది?
0: ఒక్క 4 రోజుల్లో కంఫర్టబుల్ అయిపోతారండి సూర్య నమస్కారం.
1: అంటే వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్ గా అవుతుందండి?
0: ఒక్క 4-5 రోజుల్లోనే బాడీ ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఎక్కువ పెంచుకోవచ్చు. ఒక వారం ఒక రోజుకి 2 చేసి రెండో వారం మేబీ ఒక 4, తర్వాత ఎవ్రీ 2-3 డేస్కి ఒక 2 కౌంట్ పెంచుకుంటూ వెళ్తే దెన్ అది ఒక ఆర్గానిక్ పద్ధతిలో ఉంటుంది. అంతేగాని ఒకేసారి 108 చేద్దాము అని అలా చేస్తే మటుకు అది మంచిది కాదు, శరీరం తీసుకోగలగాలి. సూచనలు ఎప్పుడైనా సీక్వెన్స్ ఆఫ్ లిసనింగ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ మన శరీరాన్ని మనం వినాలి, వీ షుడ్ లిసన్ టు అవర్ బాడీ, తర్వాత వీ షుడ్ లిసన్ టు ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద టీచర్. దట్ షుడ్ బి ద సీక్వెన్స్. టీచర్ చెప్పినా మన శరీరం తీసుకోలేకపోతే మన శరీరం ఎంత తీసుకోగలదో అంతే చేయాలి.
1: ఇప్పుడు ఏ వయసు నుంచి ఏ వయసు దాకా యోగాసనాలు చేయవచ్చు అంటారు?
0: చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా పిల్లలు పుట్టంగానే పసిపిల్లలు కొన్ని నెలల పిల్లలు చూస్తే వాళ్ళంతా యోగా చేస్తారు, కాలు వేలు తీసుకుని నోట్లో పెట్టుకుంటారు, ఓకే, అండ్ చేతులు వేరుస్తారు, పొట్ట మీద పడుకొని కాళ్ళు పట్టుకుంటారు. సో వాళ్ళు పిల్లలు చంటి పిల్లలు నెలల పిల్లలు చేసేవన్నీ యోగా ఆసనాలే. పిల్లలకి మనం చాలా నేర్పిస్తాం, కానీ పసిపిల్లల్ని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చూడండి. మనం పెద్దగా అయిన కొద్దీ ఆ బాడీ రిజిడిటీ అన్నది ఏర్పడుతుంది, ఎందుకంటే ఒక క్రమశిక్షణ లోపం వల్ల. మనం సరైన పద్ధతిలో సరైన టైంకి తినం, సరైన ఆహారం తినము, అండ్ సరైన టైంకి పడుకో. రోజుకి 6-8 గంటలు పడుకోవటం కంపల్సరీ అండి. ఆ టైంలోనే మన ఆర్గన్స్ అన్ని అవయవాలు అవి దే గో ఫర్ మెయింటెనెన్స్, లేకపోతే దాని మెయింటెనెన్స్ కాదు.
1: ఇప్పుడు యోగా ఆసనాలు మనం పాటించాలి అంటే వాళ్ళు తినే ఆహార విధానాలు ఏమన్నా మారాలా? ఎంత టైం గ్యాప్ ఉండాలి వాళ్ళు తీసుకున్న ఆహారానికి యోగా చేయడానికి?
0: చాలా మంచి ప్రశ్న అండి. ఏదైనా తినకుండా చేస్తే చాలా శ్రేష్టము. ఒకవేళ ఏదైనా డయాబెటిక్ అలా ఉంటే ఎవరైనా ఒక అరటిపండు కానీ ఒక 2 బిస్కెట్స్ కానీ తిని చేయవచ్చు, పర్వాలేదు. అంతేగాని మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఇమీడియట్గా చేయవద్దు. మన యోగా ఆసనాలు, క్రియ, ప్రాణాయామము, ధ్యానము ఇవన్నీ సూర్యోదయం టైంలో చేస్తే చాలా శ్రేష్టం. ఒకవేళ ఆ టైంలో చేయలేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1.5 అవర్ గ్యాప్ తోటి చేస్తే మంచిది.
1: ఇప్పుడు ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయిపోయి ప్రతిదీ మనకు ఇప్పుడు ఒక పనిలో మనం ఉంటాం, నిమగ్నమై ఉంటాం, వెంటనే సపోజ్ ఒక ఫోన్ కాల్ వచ్చో ఇంకోటి వచ్చో ఇంకో దాంట్లోకి షిఫ్ట్ అవుతాం, వెంటనే ఇంకోటి వచ్చి ఇంకొకళ్ళు వచ్చి ఇంకోటి ఏదో మాట్లాడతారు, ఇట్లా మెమరీ వెంట వెంటనే అది దాని యొక్క షిఫ్ట్ అవటం వల్ల, మెమరీ మన ఆలోచన విధానం షిఫ్ట్ అవటం వల్ల ఇది స్ట్రెస్కు గురవుతుందా మన బ్రెయిన్? అలాంటి గురయ్యే స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మీ యోగాలో ఏమైనా మార్గాలు ఉన్నాయా?
0: ఆసనాలు చేస్తే మన శరీరం ధ్యానంకి ప్రిపేర్ అవుతుందండి. అది ఒక అంటే ఒక రన్వేలో ఫ్లైట్ అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళి టేక్ ఆఫ్ చేస్తుంది. అలా యోగా ఆసనాలు చేసేది మన బాడీని వార్మప్ చేసి మన మనస్థితిని ఒక ధ్యాన స్థితికి తీసుకెళ్ళటానికి. తర్వాత ఒక 4-5 నిమిషాలు ప్రాణాయామం చేసి ధ్యానం చేస్తే అప్పుడు మన మైండ్ అన్నది ఆప్టిమైజ్ అవుతుంది. మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఆప్టిమైజ్ అవుతాయి. ఒక రోజులో మనము మనకు తెలుసో తెలియకనో దాదాపు 10,000 లీటర్ల ఆక్సిజన్ని మనం పీలుస్తామండి. అండ్ 70-90% ఎనర్జీ మన బాడీకి వచ్చేది బ్రెత్ ద్వారా వస్తుంది. ఫుడ్, స్లీప్, సన్లైట్ ఇవన్నీ పుట్ టుగెదర్ 10-30% ఎనర్జీనే. ఓకే, అంటే 70-90% ఎనర్జీ మనకి ఇచ్చేది శ్వాస. శ్వాస మీద వర్క్ చేయటం ఇంపార్టెంట్ మనం హెల్దీగా అవ్వాలంటే. ఓకే, అప్పుడే మనం హెల్దీగా ఉండగలం. ఇవన్నీ చేయటం వల్ల, యోగా ధ్యానము చేయటం వల్ల మన ఆలోచనలు కూడా మెరుగుపడతాయి.
1: ఇప్పుడు డయాబెటిక్ అవటం, బ్లడ్ ప్రెషర్ పెరగటం ఇలాంటి డిసీజ్ వీటన్నిటిని కూడా యోగా చేయటం వల్ల కొంతవరకు ఆపగలుగుతామా?
0: చాలా మటుకండి. నేనే పర్సనల్ ఎగ్జాంపుల్ అండి. నేను డాక్టర్ నాకు 8 టాబ్లెట్లు వాడమని సూచించారు. నేను

0: టాబ్లెట్ కూడా వాడలేదు. నేను యోగా, ప్రాణాయామము, సుదర్శన్ క్రియ ఇవన్నీ స్టార్ట్ చేశాను చేయటం. ఇవి చేయటం వల్ల నాకు ఒక నెల రోజుల్లోనే నాకు ఇంప్రూవ్ అయినాయి అన్ని పారామీటర్స్. మళ్ళీ నెల తర్వాత అలా 4 నెలలు 5 నెలలు అన్ని పారామీటర్స్ ఇంప్రూవ్ అయినాయి. దాంతో నా లైఫ్ స్టైలే మార్చుకున్నాను నేను. కొంచెం వర్క్ లైఫ్ తగ్గించుకొని సోషల్ మీడియా, న్యూస్ అవన్నీ కొంచెం కట్ చేసి, ఫ్రెండ్స్ని కొంచెం కట్ చేసి టైం తీసి రెగ్యులర్గా లాస్ట్ 16 ఏళ్ళ నుంచి నేను నా ధ్యానం, యోగా అన్నవి చేస్తున్నాను నేను. అది మనం చేస్తేనే మనం హెల్తీగా ఉంటాం. మనము మన ఫ్యామిలీకి కానీ సొసైటీకి కానీ ఉపయోగపడగలం. ఇవి చేయకపోతే మనము వీ విల్ బీ ఎ లయబిలిటీ టు అవర్ ఫ్యామిలీ అండ్ సొసైటీ.
1: ఆదిరాజు రఘురామ్ గారు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మా శ్రోతలకు యోగా గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: మీరు ఇంతవరకు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదిరాజు రఘురామ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంల సమయం 7 గంటలు దాటి 30 నిమిషాలు. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం భలే భలే మొగాడువే చిత్రం నుండి కార్తీక్ చిన్మయ్ పాడిన పాట. గీతరచన శ్రీమణి, సంగీతం గోపీసుందర్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: マヌジェネレンジェネ。
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం సరైనడు చిత్రం నుండి జుబిన్ నౌతియాల్, సమీరా భరద్వాజ్ పాడిన పాట. సాహిత్యం శ్రీమణి, సంగీతం ఎస్తమాన్.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: శ్రోతలు ఆల్ టైమ్ కిడ్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం ఖైదీ నెంబర్ 150 మూవీ నుండి హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, గీతరచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయంలో సమయం 7 గంటలు దాటి 46 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు విందాం అరవింద సమేత వీరరాఘవ చిత్రం నుండి అర్మన్ మాలిక్ పాడిన పాట. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ తమన్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం మహర్షి చిత్రం నుండి రాహుల్ సిప్లిగంజ్, ఎంఎం మాన్సి పాడిన పాట, గీతరచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆల్ టైమ్ హిట్స్ లో చివరిగా విందాం వి మూవీ నుండి సిరివెన్నెల రాసిన పాట, గానం అమిత్ త్రివేది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎంజీ ఎన్ఆర్ఈ జీపీ స్థానంలో కేంద్రం ప్రతిపాదించిన విబిజీ రామ్జీ చట్టం 2025పై తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట అభ్యంతరాలు, సిఫారసులను కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఎంజీ ఎన్ఆర్ఈ జీపీ వ్యవస్థను కొనసాగించాలన్నారు. వన మహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా నిర్వహించి నాటిన మొక్కలను సంరక్షించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్లో వన మహోత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం మొక్కలు నాటాలని సూచించారు. చిన్నారులు, మహిళల సంక్షేమ పథకాల అమలులో అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులు లేని తెలంగాణ లక్ష్యంగా మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఆందోళ్ నియోజకవర్గంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సిర్ కార్యక్రమంపై మంత్రి దామోదర రాజనరసింహ బూత్ లెవెల్ ఏజెంట్లతో అవగాహనా సమావేశం నిర్వహించారు. అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు ఓటర్ల జాబితాల్లోని తప్పులను సవరించాలని సూచించారు. సింగరేణిలో బొగ్గు చోరీ జరిగిందంటూ వస్తున్న మీడియా కథనాలను సంస్థ ఖండించింది. బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుడికి చేరేంతవరకు ప్రతి దశ పారదర్శకంగా ఆధునిక సాంకేతిక వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతుందని స్పష్టం చేసింది. బొగ్గు గల్లంతు లేదా చోరీ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఉప్పల్ స్టేడియంలో T20 లీగ్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ సిరాజ్, మాజీ క్రికెటర్ అంబట్రాయుడు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ సిర్ కార్యక్రమం నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్ఆర్ఐల ఓటరు హక్కుల పరిరక్షణపై మంత్రి పొన్నం ప్రభాకర్ గల్ఫ్ కాంగ్రెస్ ప్రతినిధులతో చర్చించారు. విదేశాల్లోని తెలంగాణ వాసుల ఓటరు నమోదును కొనసాగించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ జీపీ ప్రసాద్ మాట్లాడుతూ శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. యోగా వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తుంది. సోషల్ మీడియాలో ఎన్నో న్యూస్ మనకి వైరల్ అవుతూ ఉంటాయి, ఎన్నో వీడియోస్ ట్రెండ్ అవుతూ ఉంటాయి కదా. మరి సెలబ్రిటీస్ గురించి కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి. మరి ఇలా సోషల్ మీడియాలో వైరల్ ట్రెండింగ్ అవుతున్నటువంటి

0: ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పే ప్రోగ్రామే.
1: కొంచెం మస్తి, బౌలడంత మజా. మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మరి ఈ రోజు కూడా మస్తీ మజా ఎంతో సిద్ధంగా ఉంది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: దేవరాగం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ పాడిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మస్తి మజా వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. మనం స్కూల్లో చాలాసార్లు వినే మాట, డోంట్ మేక్ నాయిస్, ప్లీజ్ బీ సైలెంట్, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండండి ప్లీజ్ అని అంటూ వింటూ ఉంటాం కదా. అదే పరీక్ష గదిలో అయితే చాలా సైలెంట్గా ఉంటాం, ఎవరి ఎగ్జామ్ వాళ్ళు రాస్తూ ఉంటారు కదా. కానీ ఒక ఎగ్జామ్లో మాత్రం చప్పట్లు, ప్లేట్స్ కొట్టడం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఎక్కడా జరిగింది ఎగ్జామ్? ఆ ఎగ్జామ్లో అసలు ఎందుకు చప్పట్లు, ప్లేట్స్ కొట్టారు? ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అంతఃపురం చిత్రం నుంచి చిత్రమ్మ పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మస్తి మసా వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయంలో సమయం 8 గంటలు దాటి 19 నిమిషాలు అవుతుంది. ఎగ్జామ్ హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండడం చూస్తూ ఉంటాం. కానీ కర్ణాటక స్టేట్లోని గదగ్లో బీఈడి సైకలాజీ ఎగ్జామ్ ఒక వినూత్నంగా జరిగింది. ఏంటంటే, స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చుట్టూ ఉద్దేశపూర్వకంగానే చప్పట్లు, ప్లేట్స్ కొట్టడం, అరవడం, ఇతర శబ్దాలు చేశారు. ఎంతటి గందరగోళంలోనైనా విద్యార్థులు ఏకాగ్రత, మానసిక స్థిరత్వాన్ని అంచనా వేయడమే ఈ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అందుకనే అలా ఒక వినూత్న ప్రయోగం ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. గ్రేజ్ కదా, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: హండ్రెడ్ పాయింట్స్ లెవెన్ చిత్రం కోసం అద్నాన్ సాన్ పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే

0: డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై
4: మీట్ ద స్టార్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మస్తిమాస వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. సంపద కన్నా గొప్ప గొప్పది మంచి మనసు, పేరు ప్రతిష్టల కన్నా విలువైనది మానవత్వం. ఇలాంటివి విన్నప్పుడు మన మనసుకి కూడా హాయ్ అనిపిస్తుంది. కానీ నేనిప్పుడు చెప్పేటువంటి టాపిక్ వింటే నిజమే అనిపిస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, అమెరికాకు చెందినటువంటి ఒక మహిళ కేరళలో ఒంటరిగా పర్యటిస్తూ ఉండగా పొరపాటున తన డెబిట్ కార్డును ఏటీఎంలోనే మర్చిపోయింది. దాదాపు 5 గంటల దూరంలో ఉన్నటువంటి తిరువనంతపురానికి చేరుకున్న తర్వాత ఆమెకి ఆ విషయం తెలిసింది. ఇంకో 36 అవర్స్లోనే ఆమె స్వదేశానికి వెళ్లాల్సి ఉండడంతో ఫుల్ టెన్షన్ పడింది. అదృష్టవశాత్తు అదే రోజు ఆమె ఒక పార్సల్ పంపే సమయంలో కృష్ణ అనే వ్యక్తి ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది. మరి కార్డు కనిపించకపోవడంతో అతనికి ఫోన్ చేసి ఏటీఎం వద్ద చూసి చెప్పమని కోరింది. మరి కృష్ణ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ కార్డు ఇంకా ఏటీఎంలోనే ఉంది. అయితే అది ఆదివారం కావడంతో కొరియర్ సర్వీసులు అందుబాటులో లేవు, సమయం కూడా చాలా తక్కువగా ఉంది. అలాంటి టైంలో కృష్ణ చేసినటువంటి పని అందరినీ ఆశ్చర్యపరిచింది. తన సెలవు రోజునే ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఒక ఆటోలో దాదాపు 14 అవర్స్ ప్రయాణం చేసి ఆ మహిళకు స్వయంగా ఆమె డెబిట్ కార్డుని అందజేశారన్నమాట. ప్రత్యేకమైన బహుమతి కోసం కాదు, ప్రశంసల కోసం కూడా కాదు, కేవలం ఒక మనిషికి సాయం చేయాలని మంచి మనసుతో చేసినటువంటి ఈ పని భారతీయ ఆతిథ్యానికి మన సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. మనిషిలో మానవత్వం ఇంకా బతికే ఉందని, ఈ చిన్న చిన్న పనులు ప్రపంచాన్ని మరింత అందంగా మార్చగలవని ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు ఇంతవరకు మస్తి మజా విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 30 నిమిషాలు. ఏకచిత్ర గానం వింటారు. 1991లో విడుదలైనటువంటి ఈ చిత్రం చిరంజీవి గారు కళ్యాణ్గా ఆటో జానిగా ద్విపత్రాభినయంలో నటించి మెప్పించిన చిత్రం. మరి ఇక ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. ఇంతకీ ఏ చిత్రం? మీరు థింక్ చేస్తూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: హరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

సత్యనేరాన్ని మోపి అతని స్థానంలో ముంబైకి చెందినటువంటి అల్లరి ఆటో డ్రైవర్ అయినటువంటి జానీ అయిన నకిలీ వ్యక్తిని పెడతారు. ఒక అమాయకుణ్ణి నాశనం చేయడానికి తనని వాడుకున్నారని జానీ గ్రహించినప్పుడు ఆ ఆటో జానీ విలన్లను పడగొట్టి మరి పరిస్థితిని ఎలా మార్చాడు అనేదే స్టోరీ లైన్. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీ శోభన, దివ్యభారతి ప్రధాన పాత్రలు నటించారు. ఇక బప్పిలహరి గారి మ్యూజిక్ అయితే సూపర్ హిట్. ఇప్పుడైతే సిరివెన్నెల గారి కలం నుండి జాలువరిన సాంగ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట మీకోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఏకచిత్ర గానం ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎస్, మీరు గెస్ట్ చేసిన చిత్రం ఏంటో కాదు, రౌడీ అల్లుడు. మరి ఈ మూవీ స్టోర్ లైన్కి వచ్చేస్తే, ఒక అవినీతి మూటాను బయటపెట్టినటువంటి కళ్యాణ్ అనే ధనవంతుడైన పారిశ్రామికవేత్త చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కళ్యాణ్ శత్రువులు అతనిపై

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఏకచిత్ర గానం వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. రౌడీ అల్లుడు చిత్రంలోని పాటలు వింటున్నారు కదా. ఇక ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, స్విట్జర్లాండ్లో చిత్రీకరించినటువంటి తెలుగు చిత్రాలలో పాపులర్గా అయ్యింది ఈ మూవీ రౌడీ అల్లుడు. మరి చిరంజీవి గారు రెండు పాత్రలను చాలా అలవోకగా చేశారు. గ్యాంగ్ లీడర్లో రఫ్ఫాడిస్తా అని చిరంజీవి గారు చెప్పడం, ఆ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో, అలాగే రౌడీ అల్లుడు మూవీలో బాక్స్ బద్దలైపోతుంది అనే ఊతపదంతో ఆకట్టుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి మూవీలో గరణ మొగల్లో కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, ఇలా జనంలో మంచి డైలాగ్లా నిలిచిపోయాయి. మరి ఈ త్రీ మూవీస్ కూడా సూపర్ హిట్. మరి ఇప్పుడైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట మీకోసం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఏకచిత్ర గానంలో రౌడీ అల్లుడు మూవీ నుంచి పాటలు వింటున్నారు కదా. మరి ఫస్ట్ ఈ మూవీకి ఆటో జానీ అని అనుకున్నారంట, తర్వాత 50-50 అనే టైటిల్స్ కూడా అనుకున్నారంట. అయితే మామను ఆట పట్టించే వినోదాత్మక కథాంశానికి తగ్గట్టుగా రౌడీ అల్లుడు అనే టైటిల్ని పెట్టడం జరిగింది. జస్ట్ 4 మంత్స్లోనే బప్పి లహరి గారు కంపోజ్ చేశారంట. ఇక భువనచంద్ర గారు 3 సాంగ్స్ రాయడం జరిగింది. అమలాపురం బుల్లోడా, అలాగే

ప్రేమగీ మత్ సదియా, అలాగే ఇందాక మనం విన్న లవ్లీ లవ్ మీ హై హీరో సాంగ్ని అతని రాశారు. మరి ఇప్పుడు ప్రేమగీ మత్ సదియా పాట వచ్చేస్తుంది, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాన పాట.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: రౌడీ అల్లుడు చిత్రంలోని పాటలు వింటున్నారు ఏకచిత్ర గానంలో. ఇక పాటలు అంటే చాలా సూపర్ హిట్ అయిపోయాయి. చిరంజీవి గారి స్టెప్స్ చూడడం కోసం రిపీటెడ్ ఆడియన్స్ కూడా వచ్చేవారంట ఈ మూవీ కోసం. ఇక సిరివెన్నెల గారు చిలుక, క్షేమమా, కోరి కోరి కాలుతుంది, తద్దినక, తప్పదిక అక్షర ప్రాసతో అలరించడం జరిగింది. ఇంకొక పాట ఉందంట మూవీ లెంత్ అయిందని చెప్పేసి తీసేయడం జరిగింది. ఇంటింట టేప్ రికార్డులు పెరిగి సినీ గీతాలు ఊరు వార మోగడం ఎక్కువైనటువంటి కొత్త రోజులు అవి. అందుకు తగ్గట్టే రౌడీ అల్లుడు పాటలు అలరించాయి. ఇంకా విన్నాం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
3: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
2: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ఏకచిత్ర గానం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. రౌడీ అల్లుడు చిత్రంలోని పాటలు వింటున్నాం కదా. ఇప్పుడంటే మనకి పాటలు వినాలంటే సో మెనీ యాప్స్ మరి మనకి ఆన్లైన్లో ఉన్నాయి. ఒకప్పుడు 90 కిడ్స్ వినాలంటే టేబ్ రికార్డ్ మాత్రమే. మరి రౌడీ అల్లుడు పాటల క్యాసెట్లను 6 వేర్వేరు రకాల అందమైన ఇన్లైన్ కవర్లతో ఒకేసారి అన్ని కేంద్రాలు కలిపి దాదాపు 2 లక్షల క్యాసెట్స్ విడుదల చేశారు. ఇది అప్పట్లో సెన్సేషనల్. ఇక 100 డేస్ ఫంక్షన్కి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 40 సెకండ్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీతమాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీత.

ఆలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసి తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కాబోయే వరుడి గురించి కలలుకంటూ మదిలో మెదిలిన అతని అందమైన రూపాన్ని వర్ణచిత్రంగా గీసి తదేకంగా చూస్తూ అతని రూపం కనుల ముందు నిలిచి ఉంటే మనసులోని భావాలు రాగమాలికలుగా మారి పరవశించి ఇలా గానం చేస్తున్నాయి. ఆ గానానికి జీవం పోసుకున్న ఆ చిత్రం ప్రేయసిని చూసి ప్రతిస్పందిస్తోంది. ఆ నాయిక మరెవరో కాదు, అన్నపూర్ణాదేవి. ఇక నాయకుడు శ్రీకృష్ణదేవరాయలే. 1962 విడుదలైన మహామంత్రి తిమ్మరు సుచిత్రం కోసం పెండ్యాల నాగేశ్వరరావు మోహనరాగంలో స్వరపరిచిన ఈ గీతాన్ని ఘంటసాల పీసుశీల ఆలపించారు. రచన పింగళి నాగేంద్రరావు.

రేరాజు కురిపిస్తున్న వెన్నెల, చల్లగా వీస్తున్న గాలి, ఎదురుగా చిరునవ్వుల చెలి తనువును పులకరింపజేశాయని ప్రియుడు పాడగా, ప్రియురాలి మదిన కూడా అదే భావన. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదుగాని ఈ జన్మలో ఈ ప్రియుణ్ణి పొందడం వరమని భావిస్తోంది. విడిపోని జంటగా కలకాలం బ్రతుకు సాగిపోవాలని పాడుకుంటున్నారు. రాజకోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన ఈ గీతాన్ని సంగీత దర్శకులు విజయకృష్ణమూర్తి స్వరపరిచారు. రచన సి. నారాయణరెడ్డి.

ప్రకృతి పల్లవించగా అంతరంగాలు పులకించగా ఓ జంట చల్లని వెన్నెలలో విహరిస్తోంది. అంతరాలంలో అంతరాల అవధులు చెరిపేసి మానవత్వం గుబాళించి దగ్గరైన వారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. మనువుకు దగ్గరవుతున్న వేళ ముచ్చటగా ఇలా పాడుకుంటున్నారు. తన ప్రేయసిని చూసి చందమామ కూడా మబ్బుల మాట నుండి తొంగిచూస్తున్నాడని, ఆమె అందానికి సరిలేదని అతను అంటే తొందరపాటు తగదని, మనవయ్యే వరకు వేచిచూడాలని, అంతవరకు మధురమైన మాటలాడుకుందామని ఆమె బదులిస్తుంది. మమతా నిర్మాణ సంస్థలు కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించగా 1972 విడుదలైన కాలం మారింది చిత్రంలోనిది ఈ పాట. రచన దాశరథి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

మమతల మల్లెలతో మనసని కోవెలలో కొలువైన తన భర్తే తనకు దైవమని భావిస్తూ ఓ ఇల్లాలు పాడుకుంటున్న గీతమిది. ఎన్నో జన్మల పుణ్యాల ఫలితంగా తనకు ఇలాంటి భర్త లభించడం అదృష్టమని భావిస్తుంది. అవ్యాజమైన అనురాగం, అవధుల్లేని ప్రేమ ఉంటే ప్రతిరేయి పుణ్యమిలాంటిదని, కలకాలం జీవితం ఇలా సాగిపోతూ ఒకరికి ఒకరే బ్రతకాలని కోరుకుంటుంది. 1969 విడుదలైన మాతృదేవత చిత్రంలోనిది ఈ గీతం. నటీమణి సావిత్రి ఈ చిత్రంలో అభినయించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఆలుమగల మధ్య అనుబంధాలను విషదపరుస్తూ సాగిపోయే ఈ గీతాన్ని ఆలపించినవారు పి. సుశీల. రచన దాశరథి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

నీలికణుల ఓరచూపులతో కనుసైగ చేసిన ఓ కృష్ణ, నన్ను దరిచేరవేళ నీ నవ్వులతో నా హృదివీనను మీటి అనురాగం చిందించిన ఈ వేళ రావేళ అంటూ ఓ యువతుల జంట ఇలా పాడుకుంటోంది. ఈ పాటను పి సుశీల, టిఎస్ భగవతి ఆలపించగా తెరపై అంజలీదేవి, వైజయంతిమాల అభినయించారు. ఈ పాటను ప్రధానంగా కళ్యాణిరాగంలో స్వరపరచగా అక్కడక్కడ యమన్ రాగాన్ని కూడా ఉపయోగించారు సంగీత దర్శకులు ఆర్ గోవర్ధనం. అలనాటి జనామోదం పొందిన మేటిగీతమిది. రచన తోలేటి వెంకటశాస్త్రి.

ఆ చల్లని రేయి మధురమట, మరువలేనిది ఆ హాయట. విరబూసిన పువ్వులు వారి అనురాగాన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాయట. తన నీడన ఉంటే జీవితం మధురంగా సాగిపోతుందట. 1954 విడుదలైన విప్రనారాయణ చిత్రం కోసం ఏఎం రాజా, పి భానుమతి పాడగా అక్కినేని నాగేశ్వరరావు, భానుమతిలు అభినయించారు. సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు ఈ పాటను మోహనరాగంలో స్వరపరిచారు.

1956లో విక్రమ్ నిర్మాణ సంస్థలు బిఎస్ రంగా దర్శకత్వంలో విడుదలైన చిత్రం తెనాలి రామకృష్ణ. ఎన్టీ రామారావు తమిళం తెలుగు రెండు భాషల్లోనూ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపిస్తారు. తెనాలి రామకృష్ణుని పాత్రను తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, తమిళంలో శివాజీ గణేశన్ పోషించారు. ఈ చిత్రంలో పి సుశీల ఆలపించిన ఈ జయదేవ కృతిని నటి సంధ్య వీణవాయిస్తూ అభినయించారు. నటీమణి జయలలిత ఈ పాటలో నృత్యం చేస్తూ కనిపిస్తారు. సంగీతం విశ్వనాథన్ రామమూర్తి.

జీవన మలిదశలో ఉన్న కన్నవారిని వదిలేసి కాసుల వేటలోనో మరో వ్యాపకంతోనో సరిహద్దులు దాటేసే సంతానాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక చెంతనే అమ్మానాన్నలున్న వారి ఆలనా పాలనా చూడని వారు కూడా కనిపిస్తున్నారు. ఎంత సంపాదించినా, ఎన్ని పూజలు చేసినా మాతాపితరుల సేవను మించిన మాధవ సేవ లేదని చాటిన చిత్రరాజం పాండురంగ మహత్యం. చిత్రంలోని ఓ సన్నివేశంలో స్త్రీలోలుడైన కథానాయకుడు తన భార్యతో సరసంగా వ్యవహరిస్తాడు. ఆ చర్యకి ఆశ్చర్యపోయిన కథానాయిక మనోభావాలు ఈ పాటలోని మొదటి చరణంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకు మామూలే అంటూ చాలా తేలికగా తీసుకునే కథానాయకుని వ్యసన మనస్తత్వం రెండవ చరణంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎన్టీ రామారావు, అంజలీదేవి, సరోజాదేవి, చిత్తూరు నాగయ్య ప్రధాన తారాగణంగా నటించారు ఈ చిత్రంలో. ఘంటసాల పి లీలా ఆలపించిన ఈ గీతాన్ని స్వరపరిచిన వారు టివి రాజు, రచన సముద్రాల జూనియర్.

0: ఒక పల్లెటూర్లో మోహన్ రాధ ఇరుగు పొరుగున నివసించే యువజంట. చిన్ననాటి నుంచే వారిద్దరి మధ్య చెలిమి మొగ్గు తొడుగుతుంది. రాధ తల్లిదండ్రులు కొంచెం సంపన్నులు. మోహన్ తండ్రేమో ఒక మిఠాయి బండి యజమాని. కాలక్రమేణా వారిద్దరూ పెరిగి పెద్దవారవుతారు. ఇద్దరికీ పెళ్లి కూడా నిశ్చయమవుతుంది. ఒకరోజు మోహన్ పనిమీద వెళ్తుండగా రాధ ఇలా ప్రశ్నిస్తోంది, ఎందాక అని. దానికి మోహన్, మా నాన్నకి మంచి కోడలిని వెతకడానికి వెళ్తున్నా అని బదిలిస్తాడు. 1956లో విడుదలైన చిరంజీవులు చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాలతో కలిసి ఆలపించారు పి లీల. రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి.
1: ఎందాక ఎందాక ఎందాక.

0: వ్యాసాలతో కలిసి ఆలపించారు పి లీల. రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి.
1: ఎందాక ఎందాక ఎందాక
2: అందాక అందాక అందాక.

1959లో వచ్చిన హాస్య చిత్రం పెళ్లి సందడి రిపబ్లిక్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థపై సీతారాం నిర్మించిన ఈ చిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు. అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, బి సరోజాదేవి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ ప్రేమగీతానికి ముందు ఓ మంచి పద్యాన్ని జతచేయడం మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ పాటను స్వీయ సంగీత సారథ్యంలో మాండురాగంలో స్వరపరిచిన ఘంటసాల రావు బాలసరస్వతీదేవితో కలిసి ఆలపించారు. రచన సముద్రాల జూనియర్. ఈ పాటకు తెరపై అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి అభినయించారు.

రాగముతో అనురాగముతో అని మొదలయ్యే ఈ గీతం నయనాలు మోడ్చి కమ్మని కలల అలలపై తేలియాడించి రాగరసార్ణవ సుధాకరంలో ఓలలాడించి నిదుర తీరాలకు చేరవేస్తుంది. భరణీ పిక్చర్స్ పతాకంపై 1954లో విడుదలైన చక్రపాణి చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో పి భానుమతి ఆలపించిన గీతం. రచన రావూరి సత్యనారాయణరావు.

మదిలో దాచి ఉంచిన ప్రేమను ఇష్టసఖికి తెలుపలేక విరహవేదనను తాళలేకపోయిన ఓ సఖుడు లేఖ ద్వారా దానిని వ్యక్తపరచాలనుకుంటాడు. ప్రియుడికి తెలియకుండా ముందే ఆ లేఖను చదివిన ప్రేయసి అతని ప్రేమను అర్థం చేసుకుంటుంది. అటుపై ఏకాంతంగా వనంలో విహరిస్తున్న ఆ జంట వారి కథను మనసు విప్పుకుని మాటలాడే మధురమైన క్షణాలు చాలా తక్కువని, అవి ఎవరితో విప్పి చెప్పకని చందమామకు ఇలా పాట రూపంలో విన్నవించుకుంటుంది. పెళ్లికాని పిల్లలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీలా పాడిన పాట, రచన ఆరుద్ర, సంగీతం మాస్టర్ వేణు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాలలోని కొన్ని వివరాలు ఉదయం 6 గంటల 5 నిమిషాలకు అర్చన క్షేత్రదర్శిని వింటారు. 7 గంటల 15 నిమిషాలకు ఇది మన చట్టం డిపిడిపి డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ ఈ అంశం గురించి సీడాక్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ ఏఎస్ మూర్తి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి. రేపు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

రేపు 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు జనరంజని వాట్సాప్ ద్వారా. రేపు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు జనరంజని వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు ఫోన్ ద్వారా కోరిన గీతాలు వింటారు.

0: పాటైనా
1: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి, మధ్యాహ్నం 12 గంటలకు చైతన్య స్ఫూర్తి, 1 గంట 20 నిమిషాలకు షో టైం, 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి వింటారు. ఇక సాయంకాలం 5 గంటలకి చాయ్తో హాయ్ కబుర్లు, 6 గంటల 20 నిమిషాలకు లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్. రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం, ప్రకృతి వైద్యంలో చికిత్స పద్ధతులు, డాక్టర్ ఏ మాలతి శ్యామల గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి. రాత్రి 8 గంటలకు మస్తి మజా, 8 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం, 10 గంటలకు మధురిమా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 నిమిషాలకు ఎఫ్ఎం 102.8 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.